మీకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, నేను పేరుతో గుర్తుపట్టేవాళ్ళు, ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా గురువు గారు అనేవాళ్ళు నాకెంతో మంది ఉన్నారు. నేను గురువునో కాదో తర్వాతి మాట, నా మీద గురి పెట్టుకున్నారు అని నేను అనుకోవలసిన వాళ్ళు. కానీ అసలు అంత గురున్నవాడోడున్నాడు అన్న విషయం మనకి తెలియకుండా కూడా ఉంటారు శిష్యులు.

లోకంలో అది విచిత్రం. నిన్న నా దగ్గరికి ఈ ఉపన్యాసానికి బయలుదేరడానికి ముందరే, అమ్మా ఇప్పటికి 3-4 పర్యాయాలు హైదరాబాద్ నుంచి వచ్చాను, గురువు గారిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం, నేను మాట్లాడనమ్మా, ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలి సభకి, నేను ఆయనకి ప్రతిబంధకం కాను, ఒక్కసారి ఇలా వంగి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతా. అంటే నా భార్య సరే అయితే అంత బతిమాలుతుంటే కాదనకూడదని సరి కూర్చోండి, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చా. వాళ్ళిద్దరూ నిమ్స్లో కార్డియాలజిస్ట్, ప్రఖ్యాతి వహించినటువంటి ఒక కార్డియాలజిస్టు, ఆయన భార్య ఆవిడ కూడా డాక్టర్, ఇద్దరూ నిమ్స్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మగారు అంటే ఆ పిల్లవాడి అమ్మగారు కూడా డాక్టర్ గారు, వాళ్ళు ముగ్గురు వచ్చారు నిన్న. ఆ పిల్లవాడు ఒక్కటే మాట అన్నాడు, ఆ అమ్మాయి ఒక్కటే మాట అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము పూర్వం దీనికో దానికి అశాంతిగా ఉండేవాళ్ళం, మీ ఉపన్యాసాల సీడీలు విన్న తర్వాత మన కర్మ మనం చేస్తూ విడితే ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనం అనుకున్నది ఇవ్వలేదు అంటే అది ఇవ్వకపోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంది, వాడు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చింది పొందడం వల్ల ప్రయోజనం ఉంది అని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మేము ఎంతో హాయిగా ఉంటున్నాం గురువుగారు అని. వాళ్ళిద్దరూ అంత ప్రఖ్యాతి వహించిన వైద్యులు, వాళ్ళు నా ఉపన్యాసాల్లో ఉన్నటువంటి సారాన్ని మాట్లాడుతుంటే నేను కేవలం నమస్కరించి వెళ్ళిపోవలసి ఉంటుందమ్మా, మాట్లాడడం కుదరదన్నవాడిని 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండిపోయి దొరగారితో అన్న బయటకు వస్తూ, దొరగారు ఒక 10 నిమిషాలు ఇద్దరు డాక్టర్లకు ఇవ్వవలసి వచ్చింది, ఆ కారణం చేత కొంచెం ఒక 5 నిమిషాలు ఆలస్యమైనండి బయలుదేరడం అని. ఏం దొరగారు, అటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు అని నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నా నన్ను గురువుగా స్వీకరించిన వారు, అంటే నాను ఎందు బరువు ఉంచిన వారు, ఆయన తెలుసున్నవాడు, ఆయన దగ్గర మనం తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు శిష్యులు. అంతేకాని ఉత్తినే నా పక్కనుండి ఏం చెప్తున్నానో అన్నీ విని, పాపం ఆయనకి అదో అలవాటు అండి, అలా చెప్తారు రోజు సాయంకాలం అంతే పాపం, ఏదో వింటే ఆయన సంతోషిస్తారన్నారు అనుకోండి, అది శిష్యుడు అనిపించుకోవడానికి లక్షణం కాదు, ఒక శ్రోత ఏమో అంతే తప్ప అది శిష్యరికము కాదు. అందుకే గురువుగారిని పిలిచేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నిజమైన శిష్యులు వేళ్ల మీద ఉంటారు, వాళ్ళు గురి కలిగిన వారు గురువుగారి మీద, వాళ్ళు గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటని ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆ పితుకుల్లోంచి కింద పడిన పాలని జాగ్రత్తగా చుక్క కింద పడకుండా పట్టేటటువంటి గొల్లవాడు ఎలా పట్టుకుంటాడో అలా పట్టి 10 మందికి పంచిపెట్టి ఆరోగ్యాన్ని పొందినట్లు, గురువు నోటిలోంచి వచ్చేటటువంటి మాటని అంత జాగ్రత్తగా పట్టుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్నవాడెవరో వాడు శిష్యుడు. అంతేగాని ఆయన ఏం చెప్తే మాకెందుకంటే ఏదో కాసేపు చెప్పమన్నాం కాబట్టి చెప్పాడండి, అవన్నీ మాకెందుకండి అన్నారనుకోండి, ఇంకా ఆయన గురువు గాడు శిష్యుడు గాడు. కాకపోతే ఏమిటంటే లోకంలో మర్యాదలో గురువు అని చూడండి, సైకిల్లో గాలి కొట్టేవాడిని కూడా గురువు కాస్త గాలి కొట్టేవా అంటారు, ఆ గురువుకి ఈ గురువుకి పెద్ద తేడా ఏం ఉండదు అటువంటి స్థితిలో. నేను యథార్థం మాట్లాడుతాను, సైకిల్లో గాలి కొట్టడానికి ఓ గురువు గాలి కొట్టు అంటే ఎంతో, గురువు గారు చెప్పిన మాట పాటించడానికి పనికి రాకపోగా ఇన్ని గురువు గారిని పిలవడం అంతే, ఏమిటి ఆయనకి గౌరవం, ఆయన మాట ఎందుకు పనికొచ్చినట్టు. మీకు ఒక విషయం ఏదైనా పనికొచ్చినా జీవితం మారింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను అందుకే తరచూ అసహించుకునేది ఒకటే, కోటేశ్వరారు మీ ఉపన్యాసానికి రాలేకపోయాం కోవాళ్ళలో ఏమనుకోకండి అంటే నాకు చాలా చిరాకు వస్తుంది, నువ్వు రాకపోతే నాకేమిటి. అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు భగవద్గీత, ఎవ్వరూ అక్కర్లా, సుబ్బారావు అక్కరు కూర్చుంటే చెప్పి వెళ్ళిపోతా భగవద్గీత, ఆయన యోగ్యుడు పిలిచాడని వచ్చానంతే, తప్పించి మీ అందరూ పరమయోగ్యులు కాబట్టే వింటున్నారు, అందులో సందేహం ఏం లేదు. అంతేగాని ఇంతమంది ఉంటేనే నేను ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తానన్నవాడు వెర్రివాడు. ఆదిత్య హృదయం ఎంతమందికి చేశారు, భగవద్గీత ఎంతమందికి చెప్పారు, భాగవతం ఎంతమందికి చెప్పారు, ఒక్క పరీక్షితుడే చెప్పాడు శుకుడు. శ్రీరామాయణాన్ని సంక్షేప రామాయణాన్ని ఎంతమందికి ఉపదేశం చేశారు నారద మహర్షి, ఒక్క వాల్మీకికే. ఆధ్యాత్మిక సభకి వేల మంది జనం ఉండాలని కోరుకోవడం కన్నా వెర్రి లోకంలో ఇంకొకటి లేదు, యోగ్యుడైన శిష్యుడు ఒక్కడు చాలు ఆర్తితో వినేవాడు, వాడి కోసం చెప్పాలి ఏమో ఎక్కడున్నాడో ఈ సభలో, అలా వినేటటువంటి వాడు అధికారం ఉన్నవాడు జీవితాన్ని మార్చుకునేవాడు ఎక్కడో ఉండొచ్చు. అందుకే నీ కంటి ముందు కనపడుతున్న వాళ్ళు పరాకుగా ఉన్నారో లేరో నీకు సరిగ్గా అర్థం కాకుండా ఉన్నా వాడొక్కడెవడో సభలో ఉన్నాడు వింటున్నాడన్న జాగ్రత్తతో నువ్వు చెప్పవలసి ఉంటుందంతే,
చెప్పేవాడు.

శ్రద్ధతో చెప్పాలి, వినేవాడంత శ్రద్ధతో వినాలి. ఈ శ్రద్ధ లేకపోతే ఎందుకు పనికిరాదు చెప్పింది. అందుకే మహానుభావుడు సాయిబాబా గారు చెప్పవలసినవన్నీ చెప్పి శ్రద్ధ పక్కన పెట్టుకున్నారు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. సాయిబాబా గారు చెప్పనివి మీరు ఎన్ని చేసినా ఆయన సంతోషించారని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. సాయిబాబా గారు చెప్పిన వాటిల్లో నిజంగా అనుష్ఠించవలసిన వాటిని వక్రభాష్యాలు చెప్పి వదిలిపెట్టినా ఆయన అంత అసహించుకుంటారని కూడా మీరు గుర్తెరగవలసి ఉంటుంది. అందుకే శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా కదితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే శంకరభాష్యం. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్యా గురువాక్యస్యా, శాస్త్రము మాట్లాడినది సత్యం. నేను చెయ్యకపోవచ్చు కానీ శాస్త్రం మాట్లాడింది సత్యం. బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేసి గాయత్రి చేసేవాడు అగ్నిహోత్రం చెయ్యాలని చెప్తోంది వేదం. నేను చెయ్యట్లేదు అగ్నిహోత్రం. నేను అగ్నిహోత్రం చెయ్యట్లేదు కాబట్టి వేదం అందిగానండి, చేయకపోయినా పర్వాలేదు అనకూడదు. వేదం చెప్పింది సత్యం, చెయ్యాలి అగ్నిహోత్రం. కానీ నేను చెయ్యట్లేదండి, నేను అపరాధిని, నేను చెయ్యట్లేదు అని చెప్పాననుకోండి, కనీసం నేను చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం. అయ్యా ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహంతో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు శక్తినిచ్చి లేదా ఈలోగానే నాకు ఆనుకూల్యత సిద్ధించి నేను ప్రతిరోజు అగ్నికార్యం చేసుకునే అదృష్టాన్ని నాకు సర్వేశ్వరుడు కృప చెయ్యాలి అని నేను అన్నాననుకోండి, అప్పుడు నేను శాస్త్రాన్ని నమ్మినవాడిని. అంతేగాని శాస్త్రం చెప్పిన వాటిని ఎన్నింటిని మనం పక్కన పెట్టేద్దామని ఆలోచించాననుకోండి, అది కాదు శ్రద్ధ. శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రాన్ని పక్కన పెట్టాను ఎక్కడ చెప్పినట్టు సాయిబాబా గారు శ్రద్ధ పక్కన పెడితే, శ్రద్ధ సాబూరి ఆయన పక్కన ఉంటే శాస్త్రం వద్దని ఎలా అనగలరు మీరు? శ్రద్ధ అన్న మాట అక్కడ ఉన్నంతసేపు శాస్త్రాన్ని మీరు పట్టుకోవాల్సిందే. కాబట్టి యయా వస్తూపలభ్యతే, అప్పుడే నీకు ఏదైనా లభ్యం అవుతుంది. అదే యోగ కర్మసు కౌశలం అదే అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఏ గురువు మాట్లాడినా శాస్త్రాన్ని మాట్లాడతారండి, ఏ గురువు గారు మాట్లాడినా ఎప్పుడు అడ్డదారి చెప్పరని మీరు జ్ఞాపకం బాగా ఉంచుకోవలసి ఉంటుంది. ఏ గురువు అయినా శాస్త్రమును పాటించనే చెప్తాడు తప్ప ఏం పర్వాలేదండి శాస్త్రాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి లోకానికి ప్రయోజనమును చేకూర్చలేడు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఎందువల్ల? మీకు నేను ఇప్పుడే చెప్పా, యోగ కర్మసు కౌశలం. ఇలా తిప్పితే కడతారు, ఇలా తిప్పితే విప్పుతారు. మీరు కట్టడం తిప్పడం చెయ్యి తిప్పడం సరిగా చెప్పకపోతే వాడు ఇంకా ఇంకా ఇంకా ఇంకా బంధనంలో కడతాడు. ఎంత పెట్టి హెచ్చవేసినా చివర సున్నుంది, సున్నే వచ్చేస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడాలి అంటే యోగ కర్మసు కౌశలం. దొంగతనం చాలా నేర్పరితనంగా చేశానండి, ఉపయోగం లేదు. నేను చాలా నేర్పరితనంగా నా జీవితంలో అబద్ధాలాడాను. ఎప్పుడూ ఎవ్వరూ నేను అబద్ధం ఆడాడని గుర్తుపట్టలేకపోయారు. అంత బాగా అబద్ధం ఆడాను కాదు. నువ్వు మాటకి నిలబడగలవా, అందులో నువ్వు కష్టపడ్డావా, అది నేర్పరితనం. ఇప్పుడు నేను కారులో వస్తూ దొరగారితో అదే మా ప్రస్తావన చేస్తూ వస్తున్నా. ఒక్క మనిషి ఇంత సంకల్పం చేసి ఇంత కార్యం చెయ్యాలంటే తెల్లవారు లేస్తే మనము చేస్తున్నాం. దొరగారు ఎంత కష్టపడ్డాడో ఓ మహానుభావుడు, ఎంత ఆలోచన చేశారో, ఎంత ఆవేదన పడ్డారో. అటువంటి వ్యక్తికి మాట ఇచ్చిన తరువాత వారం రోజులు వస్తానని, వారం రోజులు నేను వెళ్ళి నేను చెప్పగలిగింది చెప్పి, అమ్మయ్యా ఆయన ఇంత కష్టపడితే ఆయనకి నేను ఒక ఉపకారం చెయ్యగలిగాను, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి గంట చెప్పాను, అరగంట చెప్పాను, నేను నమ్ముకున్న శాస్త్రాన్ని చెప్పి నేను వచ్చాను, చాలు నాకు ఈ తృప్తి చాలు దొరగారు. అంత కష్టపడిన వ్యక్తికి నన్ను అడిగిన ఉపకారం నేను చేయగలిగాను చాలు. మీరు మాట నిలబెట్టుకోవడానికి పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మాట తప్పడానికి పెద్ద పరిశ్రమ అక్కర్లేదండి. ఒక్క మాట చాలు అబద్ధం చెప్పడానికి. నేను ఈ 8 రోజుల ఉపన్యాసాలకి నేను రావాలని ఏం లేదు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏమిటో ఒళ్ళు వెచ్చగా ఉంటుందండి. డాక్టర్ గారు కొన్నాళ్ళు సాయంకాలం పూట ఎక్కడికి వెళ్ళకండి, అందులో ఓపెన్ ఎయిర్లోకి వాటికి వద్దన్నారు సుబ్బారావు. అందుచేత నేను ఏదో టాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తోంది, నన్ను మన్నించండి ఈసారి కన్నా నేను అన్నాను అనుకోండి, నన్ను పీకట్టుకులు అక్కొస్తారేంటి? ఏమి రారు. కానీ వస్తాను అని మాటిచ్చి ఒకసారి ఒక ఆహ్వాన పత్రంలో ఫోటో పడిపోయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవలసిన కర్తవ్యం ఇక నాది. నిజంగా అంత శరీరం అనుమతించక నేను రాలేకపోయాను అనుకోండి అది వీరు. కానీ నేర్పరితనంతో అబద్ధం ఆడడం

గొప్పతనం కాదు, నేర్పరితనంతో కష్టపడి రావడం గొప్ప. దానికి నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు సంతోషించవలసింది ఏమైనా ఉంటే దానికి ఒక్కదానికే. నేను ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈశ్వరుడికి ఒక నమస్కారం, నేను ఎప్పుడు అంటుంటాను మా దొరగారితో, దొరగారు అమ్మయ్యా టిక్కు పెట్టానండి అంటుంటాను. ఈశ్వరానుగ్రహంతో నేను ఇచ్చిన మాట ఈశ్వరుడు నిలబెట్టుకునే అదృష్టాన్ని ఇచ్చాడండి అంటుంటాను. మాట ఇవ్వడం తేలికండి, వారం రోజులు వస్తానండి అనడం తేలిక. వారం రోజులు రావడానికి పడేటటువంటి పరిశ్రమ సామాన్యంగా ఏమి ఉండదు. 5:30 ఆఫీస్ అయితే ఇంటికి పరిగెత్తి సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఇక్కడికి వచ్చి వేదిక మీద కూర్చుని గంటసేపు వేదాంతం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయడం అంటే తెల్లవారకట్ట 4 గంటలకి లేస్తే సాయంకాలం శరీరం బడలిపోయే వేళటికి మళ్ళీ ఏదో చెప్పొచ్చేయకుండా మనం సరిగ్గా మాట్లాడాలన్న పూనికతో ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడి వెళ్ళాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ మాట నిలబెట్టుకోలేము. దానికి ఈశ్వరుడికి నిజమైన సత్కారం ఏది అంటే, అమ్మయ్యా ఈశ్వర నేను మాటిస్తే నిలబెట్టుకునేటట్టు చేశావయ్యా, చాలు ఇంకింతకన్నా నాకేం కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు జీవితంలో, నా ఊపిరున్నంతకాలం నేను ఇలా ఎక్కడ మాటిస్తే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాట నిజం చేసి వచ్చేటటువంటి అదృష్టం నాకు లభిస్తే చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు. యోగా కర్మస కౌశలం, నేను నన్ను పొగుడుకున్నానని మీరు అనుకోవద్దు. ఒక మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు కర్మని ఎలాగైనా చెయ్యొచ్చు, ఈశ్వరుడు అడ్డుపడడు. ఎందుకో తెలుసా అండి, బుద్ధి ఇచ్చి విడిచిపెట్టి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఈ దేహాన్ని మార్చడమా, దేహం అక్కర్లేకుండా కలపడమా అని చూడడంలో అక్కడ కౌశలాన్ని చూస్తాడు. వీడు ఎంత నిజాయితీగా నిలబడతాడు, ఎంత త్రికరణ శుద్ధితో నిలబడతాడు, శాస్త్రానికి ఎంత ధైర్యంతో నిలబడతాడు. లొంగిపోతాడా శాస్త్రానికి నిలబడిపోతాడా, అదే ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి చెయ్యవద్దన్న పనిని చెయ్యడం నేర్పరితనం కాదని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏది చేస్తున్నారు అన్నదానికన్నా ఎలా చేస్తున్నారు అన్నదానికే శాస్త్రం పెద్దపీట వేస్తుంది. మీరు ఎంత సంపాదించారన్నదానికి పెద్దపీట వేయరు, ఎలా సంపాదించారన్నదానికే పెద్దపీట. ఎందుకో తెలుసా అండి, నేను పేర్లు చెప్పకూడదు, తమ ఇచ్చ వచ్చినట్లు సంపాదించి కూతురు విధవైపోయి ఒక్క బిడ్డండి కూడా కనకుండా ఇంటికి వచ్చేస్తే, కొడుకు అకస్మాత్తుగా తల మీద దెబ్బ తగిలి పిచ్చివాడైపోతే గదిలో పెట్టి ఇంత అన్నం తలుపు తీసి లోపలికి తోసి తలుపేసేస్తే ఆ పిల్లాడు తిన్నట్టు తిని గోడల మీదకి విసిరేస్తుంటే లోపలికి డాక్టర్ వెళ్ళి మత్తి ఇంజక్షన్ ఇస్తేనే పిల్లాడిని పట్టుకోగలిగిన రీతిలో పిల్లాడైపోతే, ఇలా కూతురైపోతే సంపాదించనుకున్న కోట్లు ఎందుకు పనికి రాకపోతే ఏడుస్తూ జీవితం గడుపుతున్న వాళ్ళని నేను చూశాను లోకంలో. చేసినటువంటిది స్కూల్ మాస్టర్ ఉద్యోగం అయినా త్రికరణ శుద్ధిగా తన శాస్త్రాన్ని నమ్మి కష్టపడి చక్కగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా వీధి చివర ఉన్న ఏటిపాయికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తనకు వచ్చిన విద్యని త్రికరణ శుద్ధిగా 10 మందికి నేర్పి తాను మర్యాదకి మాటకి కట్టుబడి బ్రతికినటువంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఆకాశమంతెత్తు ఇరిగిపోతే ఎనలేని కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపితే చిట్ట చివర దేశాధినేతల యొక్క శరీరాలు కాలిపోయినట్టు శిష్యులు తెచ్చినటువంటి చందనపు చెక్కల్లో శరీరాలు కాలిపోతే అటువంటి గురువుగారు వెళ్ళిపోయిన రోజున వారమేసి రోజులు ఇళ్లల్లో అన్నం తినకుండా ఏడిచినటువంటి మహాపురుషుల జీవితాలు కూడా నేను చూశాను. ఎందుచేత మీతో అంటున్నానంటే, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గృహస్థాశ్రమంలో ఉండేవారు. నేను ఒకసారి కారులో విశాఖపట్నం వైపు వెడుతూ అప్పలాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే నాతో కారులో వెళ్తున్న వ్యక్తి అన్నాడు, ఏంటి అంత గొప్పవారు ఏంటండి ఆయన అన్నాడు. నేనన్నా నాకు ఇలా కాదు, ఆయన గొప్పతనం ఏమిటో అర్థం అవ్వాలి ఈయనకని, నేను ఆయన గొప్పతనం ఏమిటో చెప్తాను, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను, ఉండండి ఎలాగో హైవే మీద వెళ్తున్నాగా అని ఆ పక్క సందులోకి దిగి అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్మే కొట్టోటి చిన్నది ఉంటే అక్కడ ఒక అమ్మి వాటిని అమ్ముతోంది. అక్కడ నిలబడి ఏదో అరటిపళ్ళు కొన్నట్టుగా అమ్మవారు అడిగిన అరటిపళ్ళు ఇమ్మని, అమ్మ ఇక్కడ ఏదో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారిని ఎవరో ఉన్నారంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉందంటారు, నీకేమన్నా తెలుసా అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఇలా విచిత్రంగా చూసినట్టు చూసి, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఎవరో ఉంటారు ఇక్కడ, ఇక్కడే ఉంటారా అని అడుగుతున్నారా, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి ఇల్లు అంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చెప్తారు, మహానుభావుడు అండి ఆయన అంతే. ఎవరు ఒక అరటిపళ్ళు అమ్మి అమ్మి అది జీవితం అంటే. నేను
ఈ అరటిపళ్ళు ఆయనకే పట్టుకెళ్తున్నావు అన్నాను, నాకు తెలిసి అప్పటికి ఆయన శరీరం

0: ఆవిడంది మీరు అరటిపళ్ళు పట్టుకెడితే తినడానికి అయింది లేరు ఇప్పుడు, మీరు ఎప్పుడు చూడలేదా అప్పలాచార్య స్వామి వారిని ఉన్నప్పుడు అంది. నేను తిని ఆవిడ ఏమంటుందో చూద్దామని, మేము ఎప్పుడు చూడలేదమ్మా ఈ మధ్యన ఎవరో చెప్పారు ఒకసారి చూద్దామని వచ్చాం, ఏం ఆయన లేకపోవడమే అన్నాను.
1: ఏం మనిషివా నువ్వు ఇన్నాళ్ళ నుంచి కాకినాడలో ఉన్నానంటున్నావు, నీకు అప్పలాచార్య స్వామి వారు తెలియదా? ఏమి జన్మ నీ జన్మ?
0: మహానుభావుడు, ఎంతగా రామాయణాన్ని ప్రచారం చేసుకుని తరించిన వ్యక్తో తెలుసా? ఆయన శరీరం విడిచిపెడితే ఆయన ఇల్లు ఇదిగో 400 సందుల అవతలుంది. ఇక్కడి వరకు జనం నిలబడ్డారు ఆయన ఆయన వెళ్ళిపోయిన రోజున. ఆయన శరీరం మామూలు కట్టెలలో కాలకూడదని ఇంటింటి నుంచి గంధపు చెక్కలు తెచ్చి గంధపు చెక్కల్లో కాల్చారు. అదే ఆయన జీవితం అంటే మహానుభావుడే ఆయన అందావిడ. నేనప్పుడు ఇంకా ఏమైనా అంటే తిడుతుందేమోనని, అమ్మా నాకు తెలుసమ్మా ప్రాతస్మరణీయులు వారి వైభవం, సామాన్య స్త్రీవి నువ్వు కూడా ఎంత గౌరవిస్తావన్నది విని ఆనందిద్దామని అడిగాను. అంతేనమ్మా నాకు తెలుసు అన్నాను. ఆవిడ ఎంతో సంతోషించింది. అంటే నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎలా సంపాదించారన్నది ప్రధానం. మీరు ఏవి అనుభవించారన్నది కాదు, మీరు ఎలా అనుభవించారన్నది ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా భోగం అనుభవించిన వాడు భోగం అనుభవించిన వాడేమో, కానీ నొల్లుకునేది ఏముంటుంది చెప్పండి? శ్రీరామాయణం చూడండి, రాముడు చాలా కష్టాలు పడ్డాడు ధర్మం కోసం, రావణాసురుడు అధర్మాన్ని పట్టుకుని చాలా సుఖపడ్డాడు. చాలా సుఖపడిన రావణుడు, చాలా కష్టపడిన రాముడు యుద్ధ భూమిలో నించుంటే దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి ఎవరు గెలవాలని కోరారు? రాముడు గెలవాలని కోరారు. రావణుడి 10 తలలు తెగి కింద పడిపోతే సొంత భార్య మండోదరి ఏడవలేదు. ఆవిడంది, నాలో లేని అందం ఏమి నీకు సీతమ్మలో కనపడిందిరా, తుచ్చుడా, నీ కామానికి నువ్వు చచ్చిపోయావురా, రాముడి చేతిలో కాదు చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయావు బానే ఉంది. విభీషణుడు తలకరివి పెడతాడు, కష్టపడి కన్న కొడుకు ఇంద్రజిత్తుని చంపేశావు నీ కామానికి, రేపు నేను చచ్చిపోతే నాకు తలకరివి పుట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, దుర్మార్గుడా, నీలాంటి భర్తని పొందిన నేను అదృష్టహీనను అందావిడ మహాపతివ్రత మండోదరి. ఎన్ని అనుభవించారన్నది కాదు, కొడుక్కి రామ పేరు పెట్టుకున్న వాళ్ళు కోట్ల మీద ఉన్నారు, రావణ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు, ఉండడు. ఎవరికి కావాలి కాంచనలంకకు ఆధిపత్యం ఉంటే, ఎవరికి కావాలి అంత ఐశ్వర్యం ఉంటే, ఎవరికి కావాలి ఎంతమంది దిక్పాదకుల్ని శాసిస్తే, నువ్వెలా అనుభవించావన్నది ప్రధానం. నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానమైతే నువ్వు వేదం చెప్పినట్టు కర్మ చేశావా అన్నది ప్రధానం కదా. ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధనము వేదప్రోక్తమే, నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికావా, అలా బ్రతికి ఉండి ఉంటే నీ జీవితం ధన్యం, అలా బ్రతకకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని భోగములు అనుభవించినా, ఎంత కూడబెట్టినా, ఎంత అధికారివైనా, ఎంత అందగాడివైనా, లోక కంటకుడవు, నీకు నీ వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని యోగః కర్మసు కౌశలం, ఈ యోగం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తున్నారు గీతాచార్యుడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, చిత్తశుద్ధి కలగడానికి ఓ అర్జున నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా, నువ్వు వేదం ఏం చెప్పిందో అది చేస్తూ ఉండు, కర్మ చేస్తూ ఉండు, కానీ నీవు కర్మ చేసినప్పుడు ఫలితమును అపేక్షించవద్దు, కర్మ ఒక్కటే చేస్తూ వెళ్ళు. ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి, చాలా సాధన అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా కర్మ చేస్తే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యనటువంటి స్థితికి నిలబడిపోతాం. ఎందుకంటే కామ్య కర్మకి అలవాటు పడిపోతుంది జీవితం, కోట్ల జన్మలుగా వచ్చినటువంటి బుద్ధి లోపం ఇది. ఏది చెయ్యండి దీనివల్ల ఏమొస్తుంది అని వెంటనే ఒక ఆలోచన, పూజ చేశాడు, ఈ పూజ చేశాను కాబట్టి నాకేదో కలిసి రావాలి, లేదా పూజ పూజ కొరకు చెయ్యడు, దేని కొరకు చేస్తాడంటే ఫలితం కొరకు పూజ చేస్తాడు. మా అమ్మాయి పెళ్లికి ఏం చేయనండి అంటాడు, నువ్వు ఇప్పటివరకు భక్తిగా ఉంటే మీ అమ్మాయి పెళ్లికి ఏం చేయాలని నన్ను అడగక్కర్లేదు, మగపెళ్లి వారు అడిగి వచ్చి నీ కూతుర్ని చేసుకుని ఉండేవారు, నువ్వు అడగవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ బుద్ధి నీలో ఉండిపోబట్టే, ఏం చేస్తే ఈశ్వరుడు ఇస్తాడని, నీ ఇంటి పాలేదు, నీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఆయన పలుకుతూ ఉండాలి. నువ్వు పేపర్ ఎందుకు చదువుతావు, పేపర్లో చావు వార్తున్నా చదువుతావు, పేపర్లో శుభవార్తున్నా చదువుతావు, టెండూల్కర్ డకౌట్ అయిపోయినా చదువుతావు, టెండూల్కర్ డబల్ సెంచరీ కొట్టినా చదువుతావు.

ఉద్యమాలు వచ్చి రాష్ట్రం అంతా కాలిపోతున్నా చదువుతావు, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉన్నా చదువుతావు. పేపర్ చదవడం ఎందుకు? విషయం గ్రహించడానికి అంతే. అలా కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక తాగుతావు. అన్నం ఎందుకు తింటావు? తినకుండా ఉండలేక తింటావు. భార్యను ఎందుకు ప్రేమిస్తావు? ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తావు. పూజ ఎందుకు చేస్తావు? చేయకుండా ఉండలేక చేస్తాను అను. అలా అనగలవా? ఎందుకంటే పూజ రోజును అన్నారనుకోండి, అలా ఉండలేనండి నేను చేయకుండా. ఈ ఊపిరించిన వాడు వాడు, నిన్న ఒక్కరోజు పొద్దున్నీళ్ళో పువ్వు వేస్తే ఇప్పటి వరకు ఊపిరించాడు కాబట్టి మీరు వచ్చి మాట్లాడారు. వాడికి వెయ్యొద్దండి పువ్వు, నేను వాడికి పూజ చెయ్యొద్దండి, వాడికి పూజ చేయకుండా నేను ఉండలేను అని మీరు అన్నారనుకోండి, అది సాత్విక కర్మ. కామ్యకర్మ కింద మనం ఎందుకు మార్చుకుంటామంటే అలా అలవాటు చేసేసుకున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉండడానికి, కొత్తది రావడానికి, ఉన్నది పోకుండా ఉండడానికి ఈశ్వరుడు. అప్పుడు కర్మలన్నీ కామ్యములవుతాయి. కర్మ కామ్యకర్మ కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు నేను చేస్తున్నాను, సంగము లేదు, దీనివల్ల ఏమొస్తుంది ఏం పోతుంది నాకు అనవసరం. మీరు చూడండి, బ్యాంకులో క్యాషియర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని తీసుకెళ్లి చెస్ట్ దగ్గర ఓ సంతకం పెట్టించుకుని ఓ 10 లక్షలు ఇస్తారు. ఆయన వెంటనే ఇంటికి ఫోన్ చేసి, ఏమో మనకు 10 లక్షలు వచ్చాయి, ఏం చెయ్యాలో ఆలోచించంటాడా? 10 లక్షలు వచ్చినా నాది కాదు, తీసుకెళ్లి కౌంటర్లో పెట్టి కూర్చుంటాడు. ఓ విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చారనుకోండి, ఉందా ఇంతకుముందు ఖాతాలో చూస్తాడు, ఉంది, అయ్యో వీడికి ఇలా పిలపిలలాడే నోట్లు ఇచ్చేయడమా అని బాధే ఉండదు, ఇచ్చేస్తాడు. ఇంకోడు కట్టాడు, అయ్యా ఇంతమంది పట్టుకుపోయారండి వాళ్ళు, మీరు ఒక్కరేనయ్యా స్వామి, 25,000 తీసుకొచ్చి బ్యాంకులో కట్టారు, ఉండండి కాఫీ ఇప్పిస్తానంటాడా? ఏమీ అండ కట్టేవాడినైనా క్యూలో రమ్మంటాడు, పుచ్చుకునేవాడినైనా క్యూలో రమ్మంటాడు. 10 లక్షలు పట్టుకొచ్చాడు, 5 లక్షలు ఇంకా వచ్చిన 15 లక్షలు తీరా సాయంకాలం కౌంటర్లో కట్టేటప్పటికీ 23.50 రూపాయలు ఉంది. ఆయనకి ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి, ఏమిటో నా కర్మ, 15 లక్షలు వచ్చింది, 23.50 రూపాయలు ఉంది సాయంకాలానికి అని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడా? ఏమీ ఉండదు. వచ్చిన ఆయనకి పొంగులేదు, ఆచరణ లేకపోయినా ఆయనకి పొంగులేదు, ఎందుకని అవన్నీ బ్యాంకు వాళ్ళవి, తన కర్మ తను చేసుకెళ్ళిపోతాడు. అలా వేదం నిన్ను కర్మ చేయమంది, నేను చేస్తున్నా, ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, వదిలిపెట్టేయి. అది భక్తి అన్న మాటకు అర్థం. ఇక్కడ మీరు ఏమి అంగీకరించవలసి ఉంటుందంటే ఈశ్వరుడున్నాడు అన్నమాట అంగీకరించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, కర్మకి ఫలితం అనేక రకాలుగా ఉంటుంది. నేను ఇది చేద్దాము ఇలా అవుతుంది అని అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నేను అమ్మయ్యా ఎప్పటి నుంచో అనుకుని 2 నెలల ముందే మిడిల్ బెర్త్ అని రిజర్వేషన్ ఫామ్లో రాసుకుని భోగి మధ్యలో ఉండేటటువంటి మిడిల్ బెర్త్ ఎంచుకుని టాయిలెట్ల వాసన రాకుండా మిడిల్ బెర్త్లో పడుకుని వెళ్ళాలని కోరిక, అందుకని మిడిల్ బెర్త్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను మిడిల్ బెర్త్లో పెడతాను అని అనుకున్నాను. అలా వెడతానా వెళ్ళనా అన్నది ఈశ్వర ఇచ్చ. ఎందుకని, నేను మిడిల్ బెర్త్లో వెళ్ళచ్చు, AC 3 టైర్లో బుక్ చేసుకుంటే అప్గ్రేడేషన్ వచ్చి AC 2 టైర్లోకి వెళ్ళచ్చు, అప్పుడు నేను అనుకున్న కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకచో తీరా నేను వెళ్ళిన తర్వాత బోలెడంతమంది వృద్ధులు మిగిలిన 7 బెర్తుల వాళ్ళు వచ్చి, బాబు నేను మేము ఆ పరువు ఎక్కలేము నాయన, ఆ మిడిల్ మేము అసలు లోయర్లో తప్ప మిడిలే ఎక్కలేము, అప్పరువు ఎక్కలేము. ఏమనుకోక నాయన, ఆ పక్కన ఉన్న అప్పర్లన్నీ మాకు వచ్చాయి, ఇదిగో మిగిలిన వాళ్ళు అందరూ పెడతారు, నువ్వు సర్దుకో, ఒంట్లో ఓపిక ఉన్నవాడివి కదా, ఏదో ఎలాగో అలా ఎక్కి దాని మీద పడుకుంటాం అన్నాడు. ఇప్పుడు నీ కలలు ఏమయ్యాయి? ఎక్కడో టాయిలెట్ పక్కన ఉన్న అప్పర్ ఎక్కాలి, అబ్బాయి వీలు లేదు భీష్మించు ఇక్కడే పడుకుంటానంటే అందరూ తిడతారే, బుద్ధి ఉందా లేదా నీకు, ఒంట్లో ఓపిక ఉన్నాడు బిషులైన కింద పడుకుంటాడు వెళ్ళి అక్కడికంటారు. అందుకని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానం చేసి వెళ్ళి అప్పర బెత్త మీద పడుకోవాలి, 3 నెంబర్ బెత్త వచ్చింది, సుగంధం పీలుస్తూ పడుకోవడమే రాత్రం తాను. కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, అనుకున్న కన్నా ఎక్కువ అవ్వచ్చు, అనుకున్నది అనుకున్నట్టు జరగచ్చు, అనుకున్నది జరగనే పోకపోవచ్చు. తీరా బయలుదేరదాం అనుకున్నావు, జ్వరం వచ్చింది, టికెట్ ఎవరికో ఇచ్చి ఎంత వస్తే అంతే వచ్చింది, క్యాన్సిల్ చేసేయండి అని ఉండిపోయావు. ఇప్పుడు ఇందులో నీకు సంకల్పం ఉంది, రిజర్వేషన్ చేయించుకున్నావు, వెళతావా వెళ్ళవా, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వాడు ఎలా నిర్ణయం చేస్తే అలా ఫలితం వస్తుంది అని మీరు నమ్మడంలో, ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు అనడంలోనే ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఇవ్వాలి అనుకుంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు. వాడు వద్దు ఇవ్వద్దు అనుకున్నాడు, వాడసలు అది జరగకుండా చేస్తాడు, లేకపోతే ఫలితాన్ని ఇవ్వడు.

0: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్ది అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమ

0: పొట్టకన్ను బంకగా ఉంటుంది. అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి. అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలన్నీ ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన రెండో రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో ఒకటి రెండు విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
0: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలన్నీ జల్లెడ పడతారు. కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
0: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.

0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కదపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషిన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.
2: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళిక మధురాతి మధురం స్వామి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

FM 90.4. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అదేంటో తెలుసుకుందామా? ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహారం గురించి మాట్లాడదామని వచ్చానండి. అదేంటో చూసేద్దాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, అవసరమైన శక్తిని పుంజుకోవాలన్నా, పోషక విలువలు కలిగిన సమతుల ఆహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి. చాలామంది పోషకాహారం తీసుకున్నప్పటికీ ఎంత మొత్తంలో తీసుకోవాలన్న అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో అడ్డు అదుపు లేని భోజన అలవాట్లు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అవసరానికి మించి తినే తిండి అనర్థాలకు కారణమవుతుంది. చాలా మందికి ఖాళీగా ఉంటే చాలు, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. దీంతో నిజానికి ఆకలి కాకుండా శరీరం కోరుకున్న ఆహారం తింటూనే ఉంటారు. ఇది లేనిపోని సమస్యలకు సృష్టిస్తుంది. అసలు మనం తినాలా వద్దా అనే విషయాన్ని కూడా మన శరీరమే చెప్తుందండి. ఆకలి అయినప్పుడు, ఆహారం అవసరం లేనప్పుడు కూడా శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. దీనికి రెండు రకాల హార్మోన్లు కారణమవుతాయి. మొదటిది గ్రెలిన్ హార్మోన్. ఇది ఆకలిని సూచిస్తుంది. లెప్టిన్ కడుపు నిండిందని చెప్తుంది. దీన్ని ప్రకారమే ఆహారం తీసుకోవాలి. చాలా మంది టీవీ మొబైల్ చూస్తూ ఉంటారు. దీంతో తినే ఆహారంపై అదుపే ఉండదు. కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల అధికంగా తింటూ ఉంటారు. ఫ్రెండ్స్తో పార్టీల సమయంలో ప్లేట్లను ఖాళీ చేయకపోతే ఏమనుకుంటారోనని ఆహారం మొత్తాన్ని తినేస్తూ ఉంటారు. ఇంకొందరు పని మీద ఏదో ఒక స్నాక్స్ను లాగిచ్చేస్తూ ఉంటారు. దీంతో శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సాధారణంగా మన కాలిపొట్ట 75 మిల్లీమీటర్లు ఉంటుందట. ఇది 950 మిల్లీలీటర్ల పదార్థాలని ఇముడ్చుకోగలదు. ఒకేసారి ఎక్కువ తింటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మీరు తిన్న తర్వాత కూడా ఆహ్లాదంగా ఉండాలి, కానీ అలసటగా ఉన్నారంటే మీరు ఆ రోజు ఎక్కువగా లాగించేశారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హై ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి తిరిగి తగ్గుతాయి. దీనివల్ల అలసట చికాకు కలుగుతూ ఉంటాయి. ఆహారానికి నిద్రలేమికి సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. నిద్ర తక్కువగా పోయేవారిలో 60% మందికి రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటు ఉందని తేలింది. జీర్ణాశ్రయ సమస్య వల్ల అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటికి అధికంగా తినడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారనేది కాదు, ఎంత ఖర్చు చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మిగిలిన క్యాలరీలన్నీ శరీరంలో కొవ్వుగా పోగుపడతా ఉంటాయి. ఇది అధిక బరువుకు ప్రధాన కారణమవుతుంది. అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువవుతుందని తేలింది. అవసరం లేకుండా తినేవారిలో గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు మందగోడిగా మారుతాయట. మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు డోపమైన్ విడుదలవుతుందండి. ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది, కానీ శరీరంపై మాత్రం తీవ్ర

దుష్ప్రభావాలను చూపుతుందని తెలుస్తోంది. అధికంగా తింటే శరీరంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం పడుతుంది. దీంతో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందండి. జీర్ణం చేసే ఎంజైమ్లు ఆహారం వాసనతో పనిచేస్తాయి. ఆకలి కాకుండా తినడం వల్ల మెదడు జీర్ణ ప్రక్రియలను సూచించడం మందగిస్తుంది. ఇది భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటుందట. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాఠం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఎంత తింటున్నామో మాత్రమే కాదండి, ఎలా తింటున్నామనేది కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది. కొంతమందికి త్వర త్వరగా తినాలనే అలవాటు ఉంటుంది, ఇంకొందరు ఎవరో తరుముతున్నట్లే తినేస్తారు, కాఫీలు టీలను అలాగే తాగేస్తూ ఉంటారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది అనుకుంటారు, కానీ జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. వేగంగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందట. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. గాబరాగా తినటం మనసుపైన ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళన పెరుగుతుందని తేలింది. సరిగా నమలకుండా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా ఇదే ప్రధాన కారణం. మరి వీటన్నింటినీ ఎలా మనం తప్పించుకోవాలో చూద్దాం. ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. బాగుంది కదా అని ఎక్కువగా తినటం, తొందరగా తినటం రెండూ మంచిది కాదు. భోజనంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు పీచు పదార్థాలు కూడా సమపాళ్లలో ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల తక్కువ తింటాం, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారనే అధ్యయనాల్లో తేలింది. అలాగే ఆహారం తినే సమయంలో కొంతమంది కూల్ డ్రింక్లు కూడా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల తినే మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. తక్షణం ఈ అలవాటును మానుకోవాలి. భోజనాన్ని సలాడ్లు, కూరగాయలతో ప్రారంభిస్తే తినే మోతాదు తగ్గుతుంది. భోజనంలో పావు వంతు పిండి వంటలు, మిగతా సగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే పోషకాలన్నీ సమతూలంగా ఉంటాయి. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీతా.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: అంటారు.
1: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
2: గుడ్ మార్నింగ్ టీచర్.
1: ఇంగ్లీష్ పాఠం నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ముందుగా మీకు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను వినిపిస్తాను. ఇద్దరు వ్యక్తులలో ఒకతను దొంగ, రెండో వ్యక్తి మీలాంటి చిన్న అమ్మాయి. దొంగేమో అమ్మాయిని స్కూల్లోంచి ఎత్తుకొచ్చి తన ఇంట్లో కట్టేశాడు. అమ్మాయిని విడిచిపెట్టడానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బు రాబట్టాలని ఆలోచనతో ఉన్నాడు దొంగ. దొంగకు అమ్మాయికి మధ్య జరుగుతున్న సంభాషణ వినండి.
3: Please leave me, please leave me.
4: Hey, stop crying. I am going to call your father on phone now.
3: Are you going to tell my father to come and take me?
4: No, my child. I am going to ask for money. I am going to ask him to give me a huge amount.
3: Why? Why should he give you money? He won't.
4: He won't? I will make him give the money.
3: How are you going to do that?
4: I am going to beat you now. You will cry. He will hear your cries on the phone and come running with the money.
3: What if my father doesn't agree to come with the money?
4: I will tell him I am going to kill you.
3: Oh no!
1: Children, did you listen to the dialogue? సంభాషణ మీకు అర్థమైందా? సంభాషణలో గోయింగ్ టు అని చాలాసార్లు వాడారు. విన్నారా? ఐఎమ్ గోయింగ్ టు కాల్ యువర్ ఫాదర్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హిమ్ ఫర్ మనీ. ఐఎమ్ గోయింగ్ టు బీట్ యు నౌ. ఐఎమ్ గోయింగ్ టు కిల్ యు. ఇలా దొంగ గోయింగ్ టు అని సంభాషణలో 4-5 సార్లు వాడాడు. అమ్మాయి కూడా Are you going to tell my father? How are you going to do that? అంటు మాట్లాడింది. ఇద్దరు కూడా తాము చేయబోతున్న పనులను, జరగబోతున్న విషయాలను చెప్పడానికి going to వాడారు. To talk about future actions, we generally use will. అంటే జరగబోయే విషయాల గురించి చెప్పడానికి మనం విల్ అనే పదం వాడతాం. ఉదాహరణకు, నేను హెడ్ మాస్టర్కి చెబుతాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ విల్ టెల్ ద హెడ్ మాస్టర్ అంటాం. ఆమె ఇప్పుడు ఒక పాట పాడుతారు అని చెప్పాలంటే షీ విల్ సింగ్ అ సాంగ్ నౌ అనాలి. ఇట్ విల్ రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడుతుంది అని అర్థం. ఇలాంటి జరగబోయే విషయాల్ని గోయింగ్ టు యూజ్ చేస్తూ కూడా చెప్పవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద హెడ్ మాస్టర్. షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ నౌ. ఇట్స్ గోయింగ్ టు రెయిన్ టుడే. అయితే జరగబోయే విషయాన్ని తప్పనిసరిగా జరుగుతుంది లేదా ఖచ్చితంగా జరిగే సూచనలు ఉన్నాయి లేదా జరగడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు మాత్రమే గోయింగ్ టు ఉపయోగిస్తాము. I will tell the headmaster. అంటే నేను హెడ్ మాస్టర్కి చెబుతాను. అది ఎప్పుడో ఒకప్పుడు కావచ్చు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద హెడ్ మాస్టర్ అంటే నేను హెడ్ మాస్టర్కి చెప్పబోతున్నాను, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. షీ విల్ సింగ్ అ సాంగ్ నౌ. ఆమె ఇప్పుడు ఒక పాట పాడుతుంది. షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ నౌ. ఆమె గొంతు సవరించుకోవడం చూసో, మైక్ ముందుకు రావడం చూసో చెప్పడం అన్నమాట. ఇట్ విల్ రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ నౌ అంటే ఆకాశంలో ఉరుములు, మెరుపులు లేక నల్లటి మేఘాలను చూసి ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ నౌ అని చెప్పటం అన్నమాట. నౌ చిల్డ్రన్, లిసన్ టు అ కాన్వర్సేషన్ బిట్వీన్ A father, mother, and their two children.
5: Arun, Akhila, do you know that some guests are coming to visit us today?
6: No, Ma. Who are they?
7: I know. Lalita auntie's family is coming.
5: Yes, they are coming for dinner.
6: Wow, that means we will have nice dishes for dinner.
5: Yes, you are always ready for eating. But I want you to do some work first.
7: What work, Ma?
5: Look at the house. It is all

0: 90.4
1: శ్రోతలకు నమస్కారం. రెడివిషన్ 90.4 MHz పై ఇలాంటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ గోయింగ్ టు ఆంగ్ల పాఠం.

0: to cut the apple.
1: Fine. I'm cutting vegetables. What am I going to do? I'm cutting vegetables. What am I going to do?
0: You are going to cook the vegetables.
1: Correct. A policeman is running after the thief. What's he going to do?
0: He's going to catch the thief.
1: Good. The children have broken the glass table and their mother will be coming home now. What's she going to do? The children have broken the glass table and their mother will be coming home now. What's she going to do?
2: She's going to shout at the children.
1: That's fine. రేడియోలో కార్యక్రమం వింటున్న పిల్లలు, మీరు కూడా కరెక్ట్గానే చెప్పారు కదూ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టుడ్ హౌ టు యూజ్ ద గోయింగ్ టు ఫార్మ్. వెన్ దెర్ ఇస్ నో ప్లానింగ్ ఆర్ ఇండికేషన్ వి యూజ్ విల్ అండ్ ద వర్బ్ టు టాక్ అబౌట్ అ ఫ్యూచర్ యాక్షన్. బట్ వెన్ దెర్ ఇస్ సమ్ ఇండికేషన్ ఆర్ ప్లానింగ్ వి యూజ్ ద గోయింగ్ టు ఫార్మ్. చిల్డ్రన్, నౌ listen carefully to these sentences. Father has bought a piece of land. He is going to build a house. Mother has bought some plants. She is going to grow a garden. Sister has bought a piece of cloth. She is going to stitch curtains. Brother has bought some pipes. He is going to make fountains. Now, children, repeat the sentences. Father has bought a piece of land.
0: He is going to build a house.
1: Mother has bought some plants.
0: She is going to grow a garden.
1: Sister has bought a piece of cloth.
0: She is going to stitch curtains.
1: Brother has bought some pipes.
0: He is going to make the fountains.
1: ఈరోజు మనం విల్, గోయింగ్ టు ఫార్మ్స్ని వాక్యాలలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. రేపు మళ్ళీ కలుద్దాం, సరేనా?
0: సరే టీచర్.
3: రైమ్స్ పాడడం, కథలు వినడం, చిన్న చిన్న వాక్యాలను సందర్భానుసారంగా మాట్లాడడం, ఇలా చేస్తే మీకు ఇంగ్లీష్ భాష చాలా సులభంగా వచ్చేస్తుంది సుమా. అయితే ఇంగ్లీష్ భాషలో పదాలను వాక్యాలను ఆ ఇంగ్లీష్ భాష బాగా వచ్చిన వాళ్ళు పలుకుతూ ఉంటే మనం శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనము మాట్లాడే ప్రయత్నం చేయాలి.

0: ఇంతవరకు గోయింగ్ టు ఆంగ్ల పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ద యూజ్ ఆఫ్ ఆర్డినల్ నంబర్స్ ఆంగ్ల పాఠం వింటారు.
1: లత, మనం ఒక ఆట ఆడుకుందామా?
2: ఏమాట రామా?
1: ఏం లేదు, ఇది ఒక ఆటే కానీ జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆట. మొన్న మా అన్నయ్య నాతో ఆడిచ్చాడు.
2: అయితే సరే ఆడుకుందాం, నేనేం చేయాలో చెప్పురామా.
1: ముందు నేను కొన్ని సౌండ్స్ చేస్తాను, నేను ఎన్నిసార్లు సౌండ్స్ చేశానో లెక్క పెట్టి చెప్పాలి, సరేనా? చెప్పలేకపోతే ఓడిపోయినట్లు. ఓకేనా?
2: ఓకే.
1: నేను ఎన్నిసార్లు చప్పట్లు కొట్టానో చెప్పులత.
2: 10 సార్లు చప్పట్లు కొట్టావు, అవునా?
1: కరెక్ట్, యు ఆర్ రైట్. నౌ లిసన్. మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్. ఎన్నిసార్లు మ్యావ్ అన్నాను?
2: 12 సార్లు.
1: నో, తప్పు చెప్పావు, 14 సార్లు అన్నాను. సరే, ఓడిపోయావుగా, నువ్వే చెప్పాలి.
2: సరే, నేను రైమ్ చెప్తాను, అందులో బి అనే లెటర్తో మొదలయ్యే పదాలు ఎన్ని ఉన్నాయో నువ్వు చెప్పాలి. ఓకేనా?
1: ఓకే, నేను ఈజీగా చెప్పేస్తా.
2: బెల్లీ బాటర్ బాట్ సమ్ బిటర్ బటర్, బట్ షీ సెడ్ ద బటర్స్ బిటర్ ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ మై

0: batter, it will make my butter better. But a bit of better butter, that will make my butter better.
1: ఏది మళ్ళి చెప్పు.
0: Belly butter bought some bitter butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my butter better. But a bit of better butter, that will make my butter better.
1: అమ్మ బాబోయ్, నేను చెప్పలేను.
0: నేను చెప్పనా? 17 వర్డ్స్.
1: లత, నువ్వు ఎంత బాగా ఇంగ్లీష్ చెప్తున్నావో అందుకే నీకు ఇంగ్లీష్ లో ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వస్తుంది కదా. కానీ నాకు ఇంగ్లీష్ అంటేనే చచ్చేంత భయం. నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ లో టెస్ట్ ఎలా రాస్తానో ఏమో.
0: మా తాతగారు గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. స్కూల్లో ఇంగ్లీష్ టీచ్ చేసేవారు. మా తాతగారే నాకు ఇంగ్లీష్ నేర్పారు.
1: అందుకేగా నీకు ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్ వస్తుంది.
0: కావాలంటే మా తాతగారు నీకు కూడా చెప్తారు.
1: నిజంగానా? అయితే ఇప్పుడే మీ తాతగారి దగ్గరికి వెళ్దామా?
0: అలాగే పద వెళ్దాం. తాతగారు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, పేరు రమ. మాకు నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంది. అందుకు తను కూడా మీతో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చింది.
2: ఓ, వెరీ గుడ్. రామ్మ రమ, టెస్ట్ కు ఏ పాఠం ఉంది?
0: ఆర్డినల్ నంబర్స్, కార్డినల్ నంబర్స్.
2: అలాగా, అయితే పిల్లలు నేను ఒక రైమ్ వినిపిస్తాను, వింటారా?
3: ఓ, వింటాం తాతగారు.
2: నంబర్ 1, లుక్ ఎట్ ది సన్. నంబర్ 2, దిస్ ఇస్ మై షూ. నంబర్ 3, ఇట్స్ అ ట్రీ. నంబర్ 4, ఓపెన్ ద డోర్. నంబర్ 5, ఇట్స్ అలైవ్. నంబర్ 6, పిక్ అప్ ద స్టిక్స్. నంబర్ 7, డ్రా అ 7. నంబర్ 8, క్లోజ్ ద గేట్. నంబర్ 9, డ్రా అ లైన్. నంబర్ 10, దిస్ ఇస్ మై హెన్. విన్నారా? ఇందులో నంబర్స్ ఏంటో చెప్పగలవా రమా?
4: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
2: వెరీ గుడ్. మీకు ఇంగ్లీష్ నంబర్స్ అన్ని చెప్పడం వచ్చా? అయితే ఈ క్యాలెండర్ చూస్తూ జూన్ లో ఉన్న నంబర్స్ చెప్పు రమా.
4: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.
2: ఓకే లత, 10 నుంచి 100 వరకు ఉన్న టెన్స్ లో ఉన్న నంబర్స్ చెప్పమ్మా.
0: 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100.
2: వెరీ గుడ్. ఇప్పుడు నీవు కూడా చెప్పురామా.
4: 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100.
2: వెరీ గుడ్. బాగా చెప్పారు. 99 తర్వాత 100, 199 తర్వాత చెప్పురామా.
4: 200.
2: వెరీ గుడ్. 999 తర్వాత
4: 1000.
2: బాగా చెప్పారు. మీకు ఇంగ్లీష్ లో నంబర్స్ చెప్పడం వచ్చు, వీటినే మనం కార్డినల్ నంబర్స్ అంటాం. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్తారా?
3: చెప్తాం తాతగారు.
2: లత, హౌ మెనీ ఫింగర్స్ హ్యావ్ యూ?
0: 10 ఫింగర్స్.
2: రమా, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ అ వీక్?
4: సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 7 డేస్ తాతగారు.
2: గుడ్. నౌ యు లిసన్ టు దిస్ రైమ్. 30 డేస్ హ్యాడ్ సెప్టెంబర్, April, June and November. All the rest have 31 except February alone, that has 28 days dear and 29 in each leap year. 30 days have September, April, June and November. All the rest have 31 except February alone, that has 28 days dear and 29 in each leap year. ఇప్పుడు చెప్పండి, how many days are there in the month of September?
4: 30 days.
2: How many days are there in the month of February?
0: 28 days.
4: But 29 days in the leap year.
2: Very good. ఈ numbers ని మనం ఎక్కడ వాడతామో అర్థమైందా?
4: ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని.
0: అవును తాతగారు, హౌ మెనీ అనడానికి సమాధానంగా ఈ నంబర్స్ వాడతాం.
2: అవునమ్మా, ఇవి ఇన్ని అన్ని లెక్క చెప్పడానికి వాడతాం. అంతేకాదు, ఎన్ని అని చెప్పాలి.

0: ఎంత అని చెప్పాలన్నా నంబర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ వెయిట్ ఎంత అంటే ఇన్ని కిలోలు అని నంబర్స్ లో చెప్తున్నాం. ఇప్పుడు ఒక ప్యాసేజ్ చదువుతాను, వినండి.
1: మిస్టర్ లక్ష్మణ్, ఏ 34-year-old మ్యాన్ వాజ్ బోర్న్ ఆన్ 13th of March 1970. హీ హ్యాస్ వన్ సన్ అండ్ 2 daughters. హిజ్ ఫస్ట్ సన్స్ నేమ్ ఈజ్ రాజు. హిజ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 27th of August 1995. His second son's name is Ravi. He is 8 years old. His daughter Rani's date of birth is 3rd of March 1999. She always comes first in her class. Mr. Lakshman is a tall person. He is 6 feet tall. Have you listened to the passage?
2: Yes, Tata Garu.
1: Now tell me, how old is Mr. Lakshman?
2: 35 years.
1: He is 34 years old ani cheppali. How many children has Lakshman?
2: 3 children.
1: How old is Ravi?
2: Ravi is 8 years old.
1: What is Mr. Lakshman's height?
2: 6 feet.
1: Very good. Now you have understood how to use the numbers. Now I'll ask you a few questions. Lata, how old are you?
2: I am 12 years old.
1: Rama, how old are you?
3: I am also 12 years old.
1: How many brothers have you, Lata?
2: I have 2 brothers, Mohan and Prabhu.
1: What is your weight, Lata?
2: My weight is 35 kgs.
1: What is your height?
2: 4 feet 2 inches.
1: Very good. You have understood how to use the English cardinal numbers. అయితే నేను మీకు ఆర్డినల్ నంబర్స్ కూడా చెప్పాలి. ఏదైనా, ఏవైనా, ఎవరైనా ఏ ఆర్డర్లో ఉన్నాయో, ఉన్నారో చెప్పాలంటే మనం ఆర్డినల్ నంబర్స్ వాడతాం. అలాగే ఎన్నో స్థానమో చెప్పాలంటే కూడా మనం ఆర్డినల్ నంబర్ వాడతాం. అవునా? డినో హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ అ ఇయర్?
2: దేర్ ఆర్ 12 మంత్స్ ఇన్ అ ఇయర్.
1: టెల్ దెమ్ ఇన్ ది ఆర్డర్.
3: నంబర్ 1 January, number 2 February, number 3
1: stop. Oka kramamlo ante oka order lo vaati sthanalu cheppalante manam 1 2 3 4 ani kaaka first second third fourth ani cheppali.
2: Alaga tata garu.
1: Undandi, meeku munduga nenu oka rhyme vinipistanu, vinandi aa tarvata chepudru gaani.
2: Alage tata garu.
1: January is the first month of the year. February is the second month of the year. March is the third. April is the fourth. May, June, July, 5th, 6th and 7th. August is the 8th. September is the 9th. October, November, December, 10th, 11th and 12th. 12th is the last. It ends the year. Now you say which is the first month of the year.
2: January.
1: Second month.
3: February.
2: Third is March.
1: Now you say the numbers from 1st to 12th.
2: 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th.
1: Which one is the last month in a year?
3: December.
1: How many days are there in a week?
2: 7 days.
1: What is the first day of the week?
3: Sunday.
1: Which is the second day?
2: Monday the 2nd, Tuesday the 3rd, Wednesday the 4th,
3: Thursday the 5th, Friday the 6th, Saturday the 7th.
2: We can also say Saturday is the last day of the week.
1: Very good. Meeriddaru, mee dates of birth cheppandi.
3: 10-5-1993.
2: Nadi, 2-4-1993.
1: English lo date of birth alage cheptara?
2: Maaku alage vachu tata garu.
1: Aithe nenu cheptanu vinandi. Nuvu ఏ నెలలో పుట్టావు లత?
2: మేలో తాతగారు.
1: ఏ రోజున?
2: 10th.
1: అంటే 10వ రోజున. కాబట్టి నీవు 10th of May లేదా May 10th అని చెప్పాలి. ఏది ఇప్పుడు చెప్పు నీ డేట్ ఆఫ్ బర్త్.
2: May 10th 1993.
1: వెరీ గుడ్ రమా. ఇప్పుడు నువ్వు చెప్పు.
3: April 2nd 1993.
1: వెరీ గుడ్. విన్నారు కదా రాజుస్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా చెప్పారు?
3: 27th of August 1995.
1: What is Mr. Lakshmi?

0: its date of birth?
1: 13th of March 1970.
0: Say the ages mentioned in the passage.
1: Ravi is 8 years old.
2: Mr. Lakshman is 35 years old.
0: What is the rank that Rani gets in her class?
1: First rank.
0: First means?
2: Number 1.
0: Very good. Can you tell the order of births of Mr. Lakshman's children?
1: First Raju, second Ravi and third Rani.
0: Very good. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్ చేస్తారా?
3: ఓకే తాతగారు.
0: విచ్ ఇస్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్?
2: డిసెంబర్.
0: కిరోసిన్ కోసం నిలబడ్డ ఒక క్యూలో బాలు అనే అతని ముందు 69 మంది నిల్చొని ఉన్నారు. అతని నంబర్ ఎంత? అతని స్థానం ఏంటి చెప్పండి.
2: నంబర్ ఈస్ 70. హీ ఈస్ ద 70th ఇన్ ద లైన్.
0: వెరీ గుడ్. 80 మెంబర్స్ తర్వాత వ్యక్తి స్థానం ఎంత?
1: 81st.
0: వెరీ గుడ్. హౌ మెనీ పీరియడ్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్ ఎవ్రీ డే?
2: 7 పీరియడ్స్.
1: ఇన్ ద ఫస్ట్ పీరియడ్ వి హ్యావ్ మ్యాథ్, ద సెకండ్ పీరియడ్ ఇస్ ఫర్ ఇంగ్లీష్, ద థర్డ్ పీరియడ్ ఇస్ ఫర్ సైన్స్, ద ఫోర్త్ పీరియడ్.
0: ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఐల్ ఆస్క్ యు అ రిడిల్. క్యాన్ యూ సే?
2: ఓ, వి లైక్ రిడిల్స్.
0: What is said like one letter written with three letters and helps us to see?
2: I.
0: Very good. Okay, Rama and Lata, all the best.
2: Thank you.
4: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గోయింగ్ టు అలానే ఆర్డినల్ నంబర్స్ ఆంగ్ల పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 2 3 7 9 6 2 3 7 2 9 5.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: సహాయపడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176 1266.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల

0: పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బుండి రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసే ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176-12669.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమీరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, గమ్యం వైపు వెళ్లే దారిలో ఎన్నో కుక్కలు మనల్ని చూసి మరగచ్చు. అందుకు మనం ఆవేశపడిపోయి వాటి పళ్ళు ఊడగొట్టేసి తగిన పాఠం చెప్పాలనుకుని మొరిగిన ప్రతీ కుక్క మీద రాళ్ళు విసురుతూ కూర్చుంటే మనం ఇక ఎన్నటికీ కూడా గమ్యాన్ని చేరుకోలేము. అంతే కదండి, అంటే మనం ఏదైనా ఒక దారిలో వెళ్తున్నాం, పలానా ఇంటికి వెళ్తున్నాం, లేకపోతే పలానా గుడికి వెళ్తున్నాం, దారిలో ఎన్నో కుక్కలు మనం చూసి మరుగుతూ ఉంటాయి. అందుకు మనం ఆవేశపడిపోయి అక్కడే కూర్చుని పోయి వాటి పళ్ళు ఒడగొట్టి వాటికి పాఠం చెప్పాలి, తగిన పాఠం చెప్పాలనుకుని కాళ్ళు ఎరుక్కొట్టాలి, చేతులు ఎరుక్కొట్టాలని కుక్క దగ్గరే కూర్చున్నామనుకోండి, మనం ఇంకా ఆ కుక్క మీద రాళ్ళు విసురుతూ కూర్చుంటే మనం ఇంకెన్నటికీ కూడా గమ్యాన్ని చేరుకోలేం కదా. అలానే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసాము, ఒక పని ప్రారంభించామంటే ఎన్నో అవంతరాలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటి పట్టించుకుని వచ్చింది మనం అక్కడే కూర్చుండి ఇంక అక్కడే ఉండిపోతాం. అలా కాదని చెప్పేసి మన పని మనం చేసుకుపోతూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి గారు, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి కెప్టెన్ కృష్ణ చిత్రం నుండి కలకాలం ఇవే పాడని అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమదు. మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి దేవీ శరణ నవరాత్రులు, చక్కగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే అమ్మతనం గురించి ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందామండి. అంటే నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మరి గర్భంలో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా లేదని, జన్మించిన తీవ్రమైన నొప్పితో జీవించాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఏ తెల్లైనా సరే కుప్పకూలిపోతుంది. అంతే కదండి, అంటే తన గర్భంలో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా లేదు, ఒకవేళ డెలివరీ అయినా సరే జన్మించినా సరే తీవ్రమైన నొప్పితో జీవించాల్సి వస్తుంది అని డాక్టర్లు చెప్పినప్పుడు ఏ తెల్లైనా సరే కుప్పకూలిపోతుంది. మరి అలాని 27 ఏళ్ల క్లోయ్ రోకర్ పరిస్థితి కూడా అంతే అన్నమాట. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చిన హెచ్చరిక ఆమెను తీవ్ర ఆందోళనకి గురిచేసింది. కానీ గర్భంలో ఉన్న ఆ నవమాసాల ప్రాణం చూపిన ఒక చిన్న సంకేతం సమస్త వైద్య విజ్ఞానాన్ని సవాలు చేసిందట. అంటే 2022లో మరి క్లోయ్ గర్భవతి అయినప్పుడు కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఆమె తన కడుపులో ఎదుగుతున్న పాపకు డేజీ అని పేరు కూడా పెట్టుకుంది. కానీ మరి 20వ వారంలో తీసిన అనామలీ స్కాన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక పాప మెదడులో అసాధారణంగా నీరు చేరుతోందని, కిడ్నీలో కూడా సమస్యలున్నాయని గుర్తించారు. మరి బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువని, అబార్షన్ చేయించుకోవడమే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. ఇక స్కాన్ స్క్రీన్పై ఒక వింత అద్భుతం జరిగింది. మరి పరీక్షల కోసం ప్రతి 2 వారాలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లే క్లోయ్ ఒకరోజు కన్నీళ్లతో తన కడుపుపై చేయి వేసి, డేజీ నువ్వు బాగున్నావని డాక్టర్లకు చెప్పు అని వేడుకుంది. ఇక ఆశ్చర్యకరంగా ఆ రోజు తీసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మానిటర్పై ఒక అద్భుతం కనిపించింది. కడుపులోని పాప తన చిన్నారి చేతి పిడికిలని బిగించి బొటనవేలు పైకెత్తి డాక్టర్లకు థమ్స్ అప్ సంకేతాన్నిచ్చింది. అంటే ఆ బిడ్డ కడుపులో బిడ్డ ఏం చేస్తుందంటే తన చిన్నారి చేతి పిడికిలని బిగించి బొటనవేలు పైకెత్తి మరి థమ్స్ అప్ సంకేతాన్ని ఇచ్చింది. అంటే అమ్మ నేను బాగున్నాను, భయపడకు అని చెప్పినట్లున్న ఆ దృశ్యం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోగా తల్లి కాళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయట. ఇక సైన్స్ అనేది ఓడింది, మాతృత్వం గెలిచింది. పాప జన్మించగానే అత్యవసర చికిత్స అందించడానికి వైద్య బృందం సిద్ధంగా ఉంది. అయితే డేజీ పుట్టిన వెంటనే ఆమె మెదడుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా డాక్టర్లు నోరేళ్లు పెట్టారట. గర్భంలో ఉన్నప్పుడు మెదడులో కనిపించిన నీరు పూర్తిగా మాయమైపోయిందట. ఎలాంటి సర్జరీ లేకుండా, వైద్యం లేకుండానే ఆ సమస్య తనకు తానే నయమైపోయింది. ఇక వైద్యులు ఆశ్చర్యపోతూ, మేము సరైన బిడ్డకి స్కాన్ చేశామా అని క్లోయ్ని అడిగారట. మరి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది క్లోయ్. మరి డేసీకి ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా పెరుగుతోంది. ఆ కష్ట సమయం నుండి బయటపడిన క్లోయ్ మరి గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇతర తల్లులకు సహాయం చేయడానికి ఒక సోషల్ మీడియా వేదికను కూడా ఏర్పాటు చేసింది. మరి వైద్యులు ఆశలు వదిలేసిన నమ్మకంతో ముందుకు సాగి విజయం సాధించిన ఈ కథనం నిజంగా వైద్య అద్భుతమే కదండి. అంతే కదా, అంటే పాపం తను చాలా చాలా బాధపడిపోతుంది. ఏంటి డెలివరీ అయినా జన్మించిన తను ఒక పేషెంట్లానే బ్రతుకుతుందా, ఒక అందరిలా అందరి పిల్లల్లా నా బిడ్డ బ్రతకదా అని చెప్పి ఎంతో బాధపడిపోయింది. కానీ ఏం చేసింది, మరి తన కడుపు మీద చేయి వేసి, మరి డేజీ నువ్వు బాగున్నావని చెప్పి డాక్టర్లు చెప్పచ్చు కదా అని చెప్పి వేడుకుంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ కడుపులోని బిడ్డ తన పిడికిలని బిగించి బొటనవేలు పైకెత్తి మరి డాక్టర్స్కి ఏంటంటే థమ్స్ అప్ సంకేతాన్ని ఇచ్చిందనమాట. అంటే నేను సేఫ్గా ఉన్నాను, మీరు ఎవరు భయపడక్కర్లేదు అన్నట్టుగా. అంతే కదా, మనకి చెప్తూ ఉంటారు, మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి కదండి. అంటే తన నమ్మకమే తనని, ఆ బిడ్డని కాపాడిందనమాట. ఓకే లిజినెస్, మరి ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక నేను ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చౌటప్పల్ నుండి

కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజు, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ కూడా నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి అగ్ని పరీక్ష చిత్రం నుండి కొండపై నిండుగా కొలువున్న మాయమ్మ నీకు జయచేయాలని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనకు జన్మనివ్వడానికి ఒక తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనకు జన్మనివ్వడానికి ఒక తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చావు అంచుల వరకు వెళ్ళి

ఇదండి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మరి చాలామందికి ఏంటంటే ఉన్ననాళ్ళు జీవితం యొక్క విలువ అనేది తెలియదు అంటారు కదా. మరి ఈ చిన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. ఉదయం 6 గంటల సమయం. మరి ఆఫీస్కి వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ లేవలేకపోతున్నా. ఎందుకు? ఏమిటో మరి, ఏమైంది నాకు, ఎందుకు లేవలేకపోతున్నాను? ఒక్క నిమిషం ఆలోచించా. నేను రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలు సమ్మిటితో కొట్టినంత నొప్పి వచ్చింది. స్పృహ లేకుండా పడిపోయా. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాఫీ కావాలి నాకు. నా భార్య ఎక్కడుంది? ఎందుకు నన్ను లేపడం లేదు? ఆఫీస్కు టైం అవుతోంది కదా, నా పక్కన ఎవరూ లేరేంటి? ఏమైంది నాకు? వసారలో ఎవరినో పడుకోబెట్టున్నారు. ఇంటి బయట చాలామంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు. అయ్యో, అది నేనే. దేవుడా, నేను చనిపోయానా? బయట చాలామంది ఏడుస్తున్నారు. బిక్కరగా పిలిచా. నా మాటలు ఎవ్వరికీ వినబడటం లేదు. బెదిరిపోయి నా పక్క గదిలోకి తొంగి చూసా. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది కొడుకును పట్టుకుని. భార్యను పిలిచాను. తనకు నా మాటలు వినిపించడం లేదు. మరో గదిలోకి వెళ్ళి చూశాను. ఆ గదిలో అమ్మా నాన్న ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చునున్నారు దుఃఖంలో. నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అని బిక్కరగా అరిచా. ఎవరు కూడా నన్ను చూడటం లేదు. బయటకు పరిగెత్తిచ్చా. అక్కడ నా ప్రాణస్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. వాడిని మిగతా వాళ్ళు ఓదారుస్తున్నారు. నా స్నేహితునితో నా గొడవచ్చి వాడితో 1 సంవత్సరం నుండి నేను మాట్లాడటం మానేశా. ఎన్నిసార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు. మరి వాడెందుకు ఏడుస్తున్నాడు? అవును, నేను చనిపోయాను. నిజంగానే చనిపోయాను. దేవుడా, నన్నొక్కసారి బతికించు తండ్రి. కొద్ది రోజులు నాకు సమయాన్నివ్వు. ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ ఒత్తిడితో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టమని చెప్పలేకపోయాను. నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను. నేను వచ్చేలోగానే నా బిడ్డ నిద్రపోయేవాడు. ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకుని నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను. చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుణ్ణి మన్నించలేని పాపి నేను అని బిక్కరగా ఏడుస్తున్నా. దేవుడా, దయుంచి నన్ను బ్రతికించు. నా తల్లి ముఖంలో నవ్వును చూడాలి. నన్ను క్షమించి నాకు కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి అని ఏడుస్తున్నా. ఇంతలో ఎవరు నన్ను కుదిపి లేపుతున్నారు. కళ్ళు తెరచి చూసా. నా భార్య. ఏమైంది, కలకన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. ఏమైంది మీకు అని అడుగుతోంది. అంటే ఇంతసేపు నేను కలకన్నానా? అంటే నేను చావలేదన్నమాట. నిజంగానే నాకు ఇది మరుజన్మే. ఆఫీస్కు టైం అయిందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారిగా దగ్గరకు రమ్మని పిలిచి, నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను గమనించలేదు. ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నా. ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను అత్తుకుంది కన్నీళ్లతో నా భార్య. కాబట్టి మరి జీవితం చాలా చాలా ఇంకా సమయం ఉంది. మీ ఈగోలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి. అన్ని పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు. కుటుంబంతో గడపండి. స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి. ఈ జన్మ దేవుడిచ్చింది. ఆనందంగా జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీ వల్ల ఆనందంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సింది ఖచ్చితంగా మీరే. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా కోసం పూజా మూవీ నుండి ఎన్నెన్నో జన్మల బంధం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఆత్మబంధువు చిత్రం నుండి చీర కట్టి సింగారించి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలే నినాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అక్టోబర్ 12 మన ఆదివారం, సినిమాల పరంగా నేను ఎంతగానో అభిమానించే దర్శక నిర్మాతల జంటల్లో ఒక జంట బహుముఖ ప్రజ్ఞాచార్యకు డాక్టర్ పి భానుమతి గారు, వారి శ్రీవారు పిఎస్ రామకృష్ణారావు గారు, భానుమతి గారు, రామకృష్ణారావు గారి దర్శకత్వంలో కృష్ణ ప్రేమ అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు భానుమతి గారికి అంతకు ముందు నుండి భానుమతి గారి నటించే విధానం, మాట్లాడే విధానం, అన్నింటికంటే ముఖ్యంగా అప్పటి తరం ఇప్పటి తరం నటీమణులందరూ ఆమెను చూసి ఆమె నుంచి నేర్చుకోవలసింది మహిళ ఎందులోనూ ఏ విషయంలోనూ పురుషునికి తక్కువ కాదు, కాకూడదు అనే భావన, ఏ విషయంలోనూ మనం ఉద్దేశపూర్వకంగా తెలిసి కావాలని ఎలాంటి తప్పు చేయకూడదు, అలాని ఏ చిన్న తప్పును చేయకపోయినా ఎవరైనా నీలాపు నిందలతో నిందిస్తే ఎంత మాత్రం ఊరుకోకూడదు. అది తనకు జోడీగా నటిస్తున్న హీరో అయినా, తనతో పాటు నటిస్తున్న సాటి నటులైనా, చివరకు ఆ చిత్ర పెద్దలైనా, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న దర్శక నిర్మాతలైనా, ఐ డోంట్ కేర్ అనే విధంగా ఉండేటటువంటి ఆమెలో నిండుగా ఉన్న ఆత్మవిశ్వాసం అప్పటి వారికి ఇప్పటి వారికి అందరికీ కూడా ఆదర్శప్రాయం. అలాంటి భానుమతి గారిని తనలో ఉన్నట్లుగానే పని పట్ల రామకృష్ణ గారికి ఉన్నటువంటి అంకితభావం కూడా బాగా నచ్చడంతో ఎవరితోనూ మరీ క్లోజ్గా ఉండనటువంటి ఆమె రామకృష్ణ గారిని ప్రేమించడం జరిగింది అంటున్నారు. మరి ఎంత ఘాటుగా ప్రేమించారంటే, నేను పెళ్లి చేసుకోబోయి భార్య నటించడం మానేయాలని షరతు పెట్టగా, మరి సినిమాల్లో నటించడానికి మునుముందు కాలంలో సినిమా పరిశ్రమలు మరిన్ని రంగాల్లో ఉత్తీర్ణత సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మనసు నిండా దృఢ నిశ్చయంతో ఉన్నప్పటికీ ఆమె ఆయన పెట్టిన షరతుకు సరే అన్నారు. అంతగా భానుమతి గారు రామకృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది అంటున్నారు. అయితే ఆ తర్వాత మరో అగ్రదర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారనిగా బిఎన్ రెడ్డి ఒప్పించగా రామకృష్ణారావు గారు ఒప్పుకోవడం జరిగింది అంటున్నారు. ఆ తర్వాత భానుమతి గారు హీరోయిన్గా మాత్రమే అన్ని రంగాల్లోనూ రాణించడం జరిగింది. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన విషయం గట్రా మనందరికీ తెలిసింది. అందుకే భానుమతి గారు ఎప్పుడు నేను ఇంతటిదాన్ని అవ్వడానికి మీ అందరి నుండి అభినందనలు అందుకోవడానికి కారణం 100% మా శ్రీవారైన రామకృష్ణ గారేనని ఎన్నోసార్లు చెప్పేవారు అంటున్నారు. మరి ఈ సందర్భంగా కాస్తంత ఆలస్యంగా అయినా రామకృష్ణ గారికి నివాళిగా భానుమతి గారు ఆలపించినటువంటి ఒక అమ్మవారి పాట వినిపించగలరు అంటున్నారు. ఇక చిత్రం వచ్చేసి గడసరి అత్త సొగసరి కోడలు. మరి చిత్రం నుండి వేటూరు గారి రచనలు, సత్యం గారి సంగీత సారథ్యంలో భానుమతి గారు ఆలపించినటువంటి శ్రీగౌరి వాగగేశ్వరి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి,

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక లేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే శుభోదయం అంటున్నారు. నమస్తే అండి శుభోదయం. ఈరోజు మా కోసం ఇరుముడి చిత్రం నుండి మల్లెపూల పల్లకి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చకన్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలే నేనటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అక్టోబర్ 14 ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అంటున్నారు. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి నాతి చరామి అంటూ చేసేది పెళ్లి ప్రమాణం. మన మాటను ఇతరులు నమ్మటానికి చేసేది నమ్మక ప్రమాణం. స్నేహితులకు మాట ఇస్తూ చేసేది స్నేహపూరిత ప్రమాణం. అంతా నిజమే చెబుతా అంటూ న్యాయస్థానాల్లో భగవద్గీతపై చేసేది న్యాయ ప్రమాణం. ఇలా ప్రమాణాలు రకరకాలు. స్వీయంగా గ్రహించడం ప్రత్యక్ష ప్రమాణం. పొగను చూసి నిప్పు ఉండొచ్చు అనుకోవడం ప్రత్యక్ష ప్రమాణం. ఏదైనా ఉపమానాన్ని చెప్పి ఒప్పి ఉపమాన ప్రమాణం. ఇలా ప్రమాణాలు రకరకాలు చేసే ప్రమాణానికి కట్టుబడి ఉండటం నిజమైన వ్యక్తిత్వ ప్రమాణం అని చెప్పేసి అంటున్నారు. అలానే బంగారు బాబు చిత్రం నుండి 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే దాందియాల జిల్లా ఆళ్ళగడ్డ నుండి పాలింపోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కూష్మాండ దుర్గమ్మకు దర్శనమిచ్చారు అంటున్నారు. అమ్మవారి కృపా కటాక్షలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మాకు దేవుళ్ళ చిత్రం నుండి అమ్మ కనక దుర్గా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ కూడా హాయ్ అంటున్నారు. అందరికీ కూడా హాయ్ అండి. మరి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగుతూ ఉండండి అని చెప్పేసి అని అంటున్నారు. ఎలక్ట్రికల్ వాటర్ కూడా తాగుతూ ఉండండి అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పిచ్చి ఎదిరింది కథ వింటారు. 65వ ఏట పేరయ్య చేసే వ్యాపారాన్ని వదిలేశాడు. అప్పటికి కావలసినంత సంపాదించడం, ఇద్దరు కొడుకుల్ని ఇంజనీరింగ్ చదివించి ఉద్యోగస్తుని చేయడం, ఆడపిల్లల బాధరాబందీ లేకపోవడం అందుకు కారణాలు. పెద్ద ఇల్లు, పెద్ద పెరడుతో పాటు పెద్ద కారు కూడా సంపాదించుకుని ఇల్లాలు పేరమ్మతో జీవితాన్ని సాఫీగా వెళ్ళబుచ్చుతున్నాడు.
1: వాయో వామ్మో వాయో వామ్మో
0: గుబురు మీసాలతో, గుండ్రటి బజ్జతో గుండులాగుండే పేరయ్య ఓ రోజు తీరిక వాలు కుర్చీలో కూర్చుని ఊగుతుంటే అకస్మాత్తుగా కుడి మోకాల్లో కలుక్కుమని సరివేశాడు.
1: ఏమైందయ్యా అట్ట వాండర్ పెడితివి?
0: పేరమ్మ సమాంతరంగా అరిచింది. అంటే ఏందే నా గాడిదన? మోకాలు పైకెత్తి పట్టుకుని బాధలో కూడా హుంకరించాడు.
1: సర్లే, ఏదో ఒకటి సంబడం, ముందేమైనాదో చూడు.
0: ఆమె ఆత్రంగంది.
1: అదేనే, ఉన్నట్లుండి ఇక్కడేందో పట్టుకుంది.
0: మోకాలుకు మూత నుంచి ములిగాడు.
1: ముందు లేచి నడువయ్యా, నరం పట్టుకుంటే సర్దుకుంటది.
0: పేరమ్మ భారీ కాయం కదలాలనుకుంది, కుదరలే.
1: ఓర్ నాయనో, బిగుసుకుపోయిందే, ఒకటే నొప్పి.
0: లేచి నడవబోయినతను కుర్చీలో కూలిపోయి మూతి మూడు వంకలు తిప్పాడు. పులిమీసాలు పొడుచుకొచ్చి పిల్లిమీసాలయ్యాయి. డ్యూటీ నుంచి వచ్చిన కొడుకులిద్దరూ పోటా పోటీగా తండ్రిని తీసుకుని రఘురాం ఆర్థోపెడిక్ సెంటర్కు బయలుదేరారు. పేరమ్మ కారు ఫ్రంట్ సీట్లో తన కాయాన్ని సిరేసింది. ఆ ఊపుకు కారుకేం కాలేదు కానీ ముందు చక్రం కాస్తంత కుంగింది. రాజీ విడలే అన్నట్లు భార్య బిడ్డలు వెంటరాగా పేరయ్య హాస్పిటల్లో అడిగెట్టాడు. కొడుకులిద్దరూ మెడలపై చేతులేసుకుని తండ్రిని కన్సల్టింగ్ రూమ్కి ఇచ్చారు. కూలబడ్డ కుర్చీ పెద్దగానే ములిగింది. డాక్టర్ వచ్చేలాగా కేస్గా టేబుల్ పైకొచ్చింది. ఎనీ షుగర్ కంప్లైంట్? ఇప్పటిదాకా లేదు. సరే, టెస్ట్ రాస్తా, చేయించండి. అలాగే. నొప్పి ఇంతకుముందేమైనా ఉండేదా?
1: లేదు సార్, ఈవేళ.
0: సరే, స్కాన్.

చెప్తా, కేస్ షీట్ టెస్ట్ల పరంపరతో నిండింది. కౌంటర్లో డబ్బులు చెల్లించి పరీక్షలకు అనుమతి పొందారు. ఇంకో 2 గంటలకు రిపోర్ట్లు సిద్ధమయ్యాయి. రోగిని మళ్ళా కన్సల్టింగ్ రూమ్కు తోశారు. ఎస్, ఇది అక్యూట్ ఆర్థరైటిస్. అంటే అదేనండి, మోకాళ్ళు అరిగాయి, అరగటానికి ఏమన్నా దోగాడుతున్నాడేంటండి? పేరమ్మ కుదుహలంగంది. అర్థం కాలేదు కదమ్మా, ఆయన మోకాళ్ళ చిప్పలో గుజ్జు ఎండిపోయింది. డాక్టర్ విడమర్చాడు. ఏమ్మాయి రోగం? మామిడి, బత్తాయి, జామకాయ, ఏ గుంజు కనబడితే ఆ గుంజు బాగానే తాగుతున్నాడుగా. ఈసారి ఆమె అసహనంగంది. అవి కాదమ్మా, ఇదో జబ్బు. డాక్టర్ సీరియస్గా అన్నాడు. ఇక చాలే, నువ్వు ఊరుకోవే. కొడుకులు పేరమ్మ నోరు మోయించారు. ఆపై 3 పూటలు వాడాల్సిన మందులు, కాలు కట్టుగుడ్డలు, చేతి పట్టుకర్ర వగేరా చేయింతాడంత లిస్ట్ రాశారు. అంతేకాక నడక్కి చేతికర్ర వాడాలి, 90 లీటర్నే వాడాలి, మెట్లెక్కకూడదు, బరువులు మోయకూడదు, ఎక్కువ నడవకూడదు, ఇలాంటి నియమాలు పట్టికి కూడా ఇచ్చారు. చివరిగా అరచేతి మందమున్న నీ కఫ్లు తగిలించాడు. మొత్తానికి 3,000 వదిలించుకుని ఇంటిదారి పెట్టాడు పేరయ్య. మందుల క్రమం నడిచింది. 6 నెలలు గడిచాయి. నొప్పి సంగతి దేవుడికెరుక, కడుపు మాత్రం కులిమైంది. ఉదయం సాయంత్రం రాత్రి తేడా లేకుండా అపాన వాయువు ఆటంబాంబులయ్యాయి. అప్పటికీ ఆచితూచే తింటున్నాడు. అయినా దాడి దాటి తగ్గలేదు. మధ్య మధ్య డాక్టర్ కన్సల్టింగ్లతో పైకమంతా హరించుకుపోయింది. ప్రిస్క్రిప్షన్ పాటించి శరీరం వాటం మారి బరువు ఇంకో 5 కేజీలు పెరిగింది. నొప్పి మాత్రం షరా మామూలే. అయ్యో రామా, కొండనాలకేస్తే ఉండనాలు కూడిందని ఇదేందయ్యా, ఇల్లంతా కంపులేపుతున్నావు. ముక్కు మూసుకుంది పేరమ్మ. అవురా, ఏం చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు పేరయ్య. బట్టతల పైనున్న 4 వెంట్రుకలు పీక్కున్నాడు. ఇలా ఇంకో 1 వారం గడిచింది. అదిగో అప్పుడు తటస్థపడ్డాడు మంగయ్య. చూడు మిత్రమా, అల్లోపతి రోగాన్ని అనిచేస్తుందే కానీ మూలాన్ని తాకదు. అందుకు మన భారతీయ ఆయుర్వేదమే కింగ్ అంటూ వైద్య మార్తాండ రమాకాంత్ను రికమెండ్ చేశాడు. అతని దేశభక్తి పూరిత సలహా పసంగుంది. పైగా అందులో గొప్ప లాజిక్ కనిపించింది. అంతే, మిగిలిన అల్లోపతి మందులు గిరాటేసి ఆయుర్వేదానికి వెళ్ళాడు. ఆయన గారు రిపోర్ట్లు వెరిఫై చేసి కాళ్ళని నాడిని పరీక్షించి రకరకాల పొడులు, మాత్రలు, పొట్లాలు రూపంలో ఇచ్చాడు. వాటి పేర్లు, సేవించాల్సిన విధానం, వేళలు వగేరా పొట్లాల పేని రాసుకుని పద్ధతిగా సేవించాడు. 6 నెలలు దొరికిపోయాయి. మనిషి అయితే సన్నబడ్డాడు కానీ రోజుకు 5-6 సార్లు పావనం చేసాగాడు. ఇంత చేస్తే నొప్పి మాత్రం ఏం తగ్గలా. మళ్ళా ఆలోచనలో పడ్డాడు. ఈసారి పీక్కోడానికి జుట్టు మిగల్లే. అలాంటి వేళలో పొరిగింటి పుల్లయ్య తగిలాడు. మీరు ట్రై చేసినవి సరికావు, హోమియోపతే బేష్, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నాడు. సలహా నచ్చింది. వెంటనే మిగిలిన ఆయుర్వేదిక్ మందుల్ని ఎవరూ చూడకుండా డస్ట్బిన్లో పడేసి ఓ సీనియర్ హోమియో డాక్టర్ని చూసి పరిగెత్తాడు. ఊరు, పేరు, పుట్టు పూర్వోత్తరాలు, ఇంటి పెద్దలు, పిన్నలు, వారి జబ్బులు వగేరా అడిగి మందులిచ్చాడు డాక్టర్. అందులో కొన్ని ద్రవాలు, కొన్ని తెల్లగోళీలు, మొత్తానికి తినడానికి తియ్యగానే ఉన్నాయి. అలా వాడకం మొదలైంది. 6 నెలల్లో కడుపు బాధ అయితే తగ్గింది కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. పైగా ముఖం పైన, కాళ్లపైన బాయిల్స్ రాసాగాయి. ఫలితం లేదురా అబ్బాయి. పేరయ్య కొడుకుల వద్ద పెదవి విరిచాడు. ఈలోగా నిత్య బాలింతరాల్లాగా ఈ పత్యం కూడైందయ్యా. పేరమ్మ అతని మగపుటకను కించిపరిచింది. అదే సమయానికి నేచురోపతి గురుడు తెగిలాడు. అతను ప్రసిద్ధ ప్రకృతాశ్రమం చూపాడు. సత్వరం మూటాముల్య సర్దుకుని అందులో చేరాడు. అక్కడ తిండి బాగా తగ్గించారు. 1 పూట 2 పుల్కాలు, 2 పూట 8 మెతుకులు రాల్చసాగారు. రోజుకు 2 సార్లు బురద పూసుకోవటం, దాన్ని కడుక్కోవటంతో కాలం గడిచిపోయింది. రోజురోజుకు బొజ్జ తగ్గింది, నీరసం పెరిగింది. 2 నెలల తర్వాత ఒకరోజు కళ్ళు తిరిగి దబేళ్ళ కింద పడి తలకు గాయమైంది. కట్టుకట్టారు. ఈ కొత్త బాధ ముందు పాత బాధను కొన్నాళ్లు మర్చిపోయాడు. చివరకు మోకాలు నొప్పి అలాగే ఉంది. లాభం లేదని మరలా ఇల్లు చేరాడు పేరయ్య. నొప్పి తగ్గటానికి ఇంకో దారి లేదా? అతని ప్రశ్నకు సమాధానంగా కేరళ మర్దనక్షేత్రం దర్శనమిచ్చింది. వెంటనే అక్కడికి చేరాడు. వాళ్ళు 3 నెలల పాటు రోజు తోమదిలేశారు. రుద్దేటప్పుడు హాయిగానే ఉంది, కానీ తర్వాతే మంటెక్కువైంది. నొప్పి మాత్రం మామూలే. ఇక చివరి అస్త్రంగా
చైనీష్ ఆక్యుపై

టీచర్ డాక్టర్ తగిలాడు. భలేవాళ్ళే, ఇన్నాళ్ళేం చేశారండి, అసలు వైద్యం ఇదే అన్నాడు. చిత్తం చిత్తం, పేరయ్య తల బొంగరమే అయింది. ఈ దెబ్బతో జబ్బు బుగ్గైపోద్ది. అంతరంగాల్లో ఉన్న ఆశ కొత్త చిగురులేసింది. ఆయన గారు 3 నెలల పాటు వారం మార్చి వారం సూదులతో గుచ్చాడు. చూస్తుంటే వెనుక జన్మలో కచ్చ తీర్చుకుంటున్నాడేమో అనిపించింది పేరయ్యకు. అయినా భరించాడు. చాలదు, ఇంకో 3 నెలలు ట్రీట్మెంట్ కావాలి. మధ్యంతర పరీక్షల తర్వాత చైనా వారు నిర్ణయిస్తారు. చస్తాడా? తప్పలా. పేరయ్య ఓపిక్గా శరీరాన్ని సూదులకు అప్పగించాడు. డాక్టర్ అవకాశాన్ని వాడుకుని మోకాల్ని పొడిచి పొడిచి జల్లెడి చేశాడు. నొప్పి బాధేమో గాని గుచ్చుడుమంట బాగానే ఉంది. 6 నెలల ఫీజులు వదలగా పేరయ్యకు ఆ వైద్యంపై ముఖం వచ్చింది. కారణం మామూలే, నొప్పి తగ్గలే. ఈలోగా అయ్యగారి వయసు 68కి చేరింది. నొప్పి హెచ్చు తగ్గులుగా అలాగే కాపురం చేస్తుంది. ఆ రాత్రి ఎదురుగా ఓ పుణ్యపురుషుడు దండ కమండలాలతో దర్శనమిచ్చాడు. స్వామి, పేరయ్య వినయంగా నమస్కరించాడు. ఏమి మరి, మరి నా నొప్పిలా తగ్గుద్ది? ప్రాధాయపడ్డాడు. నీ వయస్సు ఎంత? అదేం ప్రశ్న స్వామి, ముందు చెప్పవయ్యా గద్దించాడు. 68 వినయంగా అన్నాడు. ఇంకెన్నేళ్ళు బతుకుతావు? కనీసం 10 నెసిగాడు. ఇప్పటికీ నొప్పి ఎన్నేళ్ళు భరించావు? 3. పిచ్చి సన్నాసి, చిత్విలాసంగా నవ్వాడు. ఆ నవ్వేంటి స్వామి? అమాయకంగా చూశాడు. నే కొన్ని ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పు. అతను శాసించాడు. తెలిసినంత వరకు చెప్తా నెసికాడు. బట్ట తలకు తలనిరుపుకు మందుందా? లేదు. శరీరంపై ముసలి మడతలకు మందుందా? లేదు. తగ్గిన చూపు? రాదు. వంగిన నడుము? లేవదు. కుర్రతనం తిరిగొస్తుందా? రాదు. చివరిగా జబ్బు నయమయ్యే చిట్కా చెప్తాడని ఆశించి ఆత్రంగా చూస్తున్నాడు. జరిగిన కాలం? రాదు. అలాగే నీది తగ్గే నొప్పి కాదురా భక్త, అది వయస్సుతో వచ్చింది, చావుతో పోతుంది. ఆత్రం మాని హాయిగా ఉండు, తగు మాత్రం తిను, విషయాసక్తి మాని విశ్రాంతి తీసుకో. అంతే, నీకే జబ్బు లేదు, కేవలం వయస్సు పైబడింది. స్వామి గొంతు గంభీరుగుంది. అంతేనా? అంతేనా? నసుకుతూ జాలిగా చూశాడు. కాకుంటే అంటూ చేతనున్న దండంతో పేరయ్య నెత్తిపై 4 బాదుదిరాడు. కుయ్యో కుయ్యో అంటూ అరుచుకుంటూ నిద్రలేచిన పేరయ్య నెత్తి తడుముకున్నాడు. బొప్పేమీ లేదు. ఏందయ్యా పొద్దున్నే కుక్కలారుస్తున్నావు? పేరమ్మ గబాల లేచి భర్తను కుదిపింది. అదా, అది నిద్ర మొత్తదులక వేర్రోడిలో చూస్తున్నాడు. కాలు నొప్పి బాధకు పిచ్చిగాని పట్టలేదు కదా. మనసులో మాట గట్టిగా పైకన్న పేరమ్మ భర్తను పదే పదే ఒప్పసాగింది. పట్టలేదే, పట్టలేదు, పట్టిన పిచ్చి వదిలింది, వదిలింది. తేరుకున్న పేరయ్య కల వివరించాడు. ఆపై పేరయ్య మందు మాకు లేకుండా హాయిగా జీవించాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పిచ్చి వదిలింది కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622344.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు 3వ రోజైన మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి భారీగా వచ్చారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మరాంబ అమ్మవారు మంగళవారం చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై ఆసీనులైన బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వర్లకు వేద పండితులు పూజాకృతులు శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 11 గంటల వరకు స్వామి అమ్మవర్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన మంగళవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో మలయప్ప దర్శనమిచ్చారు. వీణాధారిగా, జ్ఞాన ప్రదాతగా లీలామోహన రూపంలో ఆయన్ను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారు 5 తలల చిన్న శేషవాహనంపై ద్వారకా కృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చారు. మాడవీధుల్లో ముందు గజాలు, అశ్వాలు నడుస్తుండగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, జీయర్ల గోష్ఠి నడుమ సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. చినవింకన్న దేవస్థానం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు మంగళవారం పట్టువస్త్రాలు అందాయి. ఈ మేరకు విజయవాడలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గాదేవికి ద్వారకా తిరుమల ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వి నివృత్తిరావు, ఈవో వేంద్ర త్రినాథరావు, ధర్మకర్త చింతమనేని హనుమంతరావులు అక్కడి అధికారులకు పట్టువస్త్రాలు అందజేశారు. ఆలయానికి వచ్చిన వీరికి అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం ఘనంగా సత్కరించారు. అలానే అక్కడి చైర్మన్ వర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీన నాయకులు ద్వారకా తిరుమల ఆలయ బృందానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, విలువలను భావితరాలకు అందించడంలో వేద పండితులు, పాఠశాలలు కీలక పాత్ర పోషించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపటి సీత రామాంజనేయ చౌదరి అన్నారు. కంచికమ్మకోటి పీఠానికి చెందిన హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

అన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల సభలో మాట్లాడుతూ వారి కృషిని అభినందించారు. వేద పాఠశాలలకు సమాజం అండగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అధ్యక్షులు బీకేఎస్ఆర్ అయ్యంగార్, కార్యదర్శి సీతంరాజు చక్రధర్, జనసేన నాయకులు నారా శేషు, వేద పండితులు, నిర్వాహకులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని తాడేపల్లి గూడెం ఏపీ నిట్ డీన్ డాక్టర్ వి సందీప్ అన్నారు. పెదవేకి జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు మంగళవారం ఏపీ నిట్ ను సందర్శించారు. డీన్ సందీప్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, సైన్స్ కోర్సులను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు విస్తృతి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు నిట్ ప్రాంగణంలోని ప్రయోగశాల, గ్రంథాలయం సందర్శించారు. ఉపాధ్యాయులు వెంకట్రావు, కుమారి, శ్రీకాంత్, జలజ, దక్షిత పాల్గొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పట్టణంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను జేసీ కల్పశ్రీ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మంగళవారం ప్రారంభించారు. యువత ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో క్రీడాకారుల ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు ఇండోర్ స్టేడియం దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు, ఆర్టీఓ సూర్యారావు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్య నభ్యసించాలని దేవయ్యో రామాంజనేయులన్నారు. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో బూట్ క్యాంప్ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ తనుబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. డీవైఓ మాట్లాడుతూ లక్ష్య సాధనలు విద్యార్థులందరూ ప్రతిభను చాటుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. చైర్మన్ భోగేశ్వరరావు మాట్లాడుతూ క్యాంప్ కన్వీనర్ గా హెచ్ఎం లక్ష్మీ కళ్యాణి, కో కన్వీనర్ గా కిరణ్ కుమార్, మెంటార్లుగా పర్వీన్ కుమారి శర్మ, సారిక, విజయ్ కుమార్, భువన, కిరణ్ కుమార్, రేవతి, ధనరాజ్, శ్రీదేవి నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పద్మావతి, ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులే ఫోన్ ద్వారా లాగిన్ కావడం ద్వారా ఎరువులు, పురుగుమందులు బుక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏవో బి సంధ్య అన్నారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనే యాప్ వ్యవసాయ సహాయకులకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రతి రైతుకు ఫార్మర్ ఐడి తప్పనిసరి అని గ్రామ సభలు నిర్వహించి రైతులకు వివరించాలన్నారు. విద్యార్థులు చదివిన విద్యా సంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా భవిష్యత్తును నిర్మించుకోవాలని డీఎస్పీ మేఘా సుధాకర్ అన్నారు. చాంబర్స్ డిగ్రీ పీజీ కళాశాలలో మంగళవారం జరిగిన ప్రశస్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తులో తాము చదివిన విద్యాసంస్థను బరువురాదని అన్నారు. త్రిశల వ్యూహం పేరుతో డ్రగ్స్, ట్రాఫిక్, సైబర్ నేరాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారిస్తోందన్నారు. కళాశాల పాలక మండలి చైర్మన్ కేవీఆర్ నరసింహరావు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కళాశాలలో సౌకర్యాలను వివరించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ ఉదయభాస్కర్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీ, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి సీతారామరాజు, ప్రవీణ్ భాను, నాగేంద్రకుమార్, విశ్వనాథరాజు, నాళం శ్రీనివాస్ గుప్తా, సతీష్, నందుల సీతారామారావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్థానిక టిట్కో గృహాల కాలనీలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వల్ల దుష్పరిణామాలపై ఎక్సైజ్ శాఖ మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించింది. సీఐ బద్ది రామశేషయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల సమాజంలో చెడు ఫలితాలు ఏర్పడతాయన్నారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లోని పార్సల్ కార్యాలయం తనిఖీ కార్యాలయాలు నిర్వహించారు. ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పీఎం సూర్యగర్ సేవా సేతు అభియాన్ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,110 కుటుంబాలు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. గత 2 ఏళ్లలో 6.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సుమారు 17 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్లు వివరించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు 1,265 కుటుంబాలకు 15 కోట్ల ప్రయోజనం చేకూరినట్లు చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఈ నెల 17న జిల్లా జూనియర్ అథ్లెటిక్ జట్లు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యకుడు గుళ్ల ప్రసాదరావు, కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ తెలిపారు.
నవంబర్ 14 నుండి 16 వరకు హైదరాబాద్ లో జరిగే 20వ జాతీయ స్థాయి జూనియర్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అండర్ 14, అండర్ 16 బాలబాలికలు

ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికల్లో అర్హత సాధించిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకై 9000849478 ఈ నంబర్లు సంప్రదించాలని కోరారు. తణుకు శ్రీ చిట్టూరు ఇంద్రియ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ జట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంకు సూర్యనారాయణ తెలిపారు. గురువారం జరిగే ఈ పోటీల్లో జిల్లా జూనియర్ అథ్లెటిక్ జట్టును ఎంపిక చేస్తారని తెలిపారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ.

0: ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
2: Good morning.

0: India, we're coming for you.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4. అందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాలుగా స్వర రాగ గంగా ప్రవాహాల్లో సంగీత ప్రియులను తన్మయత్వంలో పోలలాడించిన పాటలు ఎన్నో ఉన్నాయి. సుస్వరాల తోటలో ఎన్నో కమ్మని గొంతులను విరబోసినవి ఎన్నో ఇప్పటికీ సినీ తోటలో మంచి మంచి పాటలతో గుబాళిస్తూ ఉన్నాయి. అలా గుబాళిస్తున్న అలనాటి మేటి పాటల నుండి సుమారు 1990 దశకం వరకు వచ్చిన చిత్రాలలోని పాటలు మా శ్రోతల కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మీకు వినిపిస్తూ ఉన్నాం. విని ఆనందించండి, ఆదరించండి. ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ జమున జంటగా 1968 విడుదలైన చిత్రం అమాయకుడు అన్నారి హిందీ చిత్రం అనువదించి తెలుగులో తీశారు. ఈ చిత్రంలో ఓ మంచి వ్యక్తి జీవితంలోని ఆటుపోట్లకు ఆలవాలంగా నిలవడంతో మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి చక్కని స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రం నుండి చందమామ రమ్మంది చూడు పాట వింటారు. పి సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం బి శంకర్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: అమాయకుడు చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, KR విజయ జంటగా నటించిన చిత్రం అసాధ్యుడు. 1968 విడుదలైన ఈ చిత్రం నుండి మీరు మెచ్చిన పాట వింటారు. దాశరథి గీతానికి టి చలపతిరావు స్వరాలు అందించారు. మీరు వినబోయే ఈ పాట కలలే కన్నాను. వినేయండి మరి. పాట గానం చేసిన వారు S. జానకి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. అసాధ్యుల చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన కలలే కన్నాను పాట విన్నారు కదా. తర్వాత పాట ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద ఎన్నో చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే ఉండమ్మ బొట్టు పెడతా. 1968 విడుదలైన ఈ చిత్రంలో కృష్ణ, జమున జంటగా నటించారు. ఈ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన చుక్కలతో చెప్పాలని పాట వింటారు. గీత రచన దేవులపల్లి, సంగీత రచన కెవి మహదేవన్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట 1968 సిఎస్ రావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం గోవుల గోపన్న. అక్కినేని నాగేశ్వరరావు, భారతి జంటగా నటించారు. అక్కినేని ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రం ముందుగా కన్నడలో రిలీజ్ అయింది. ఆ తర్వాత తమిళం, హిందీ భాషల్లో కూడా తీశారు. విశేషం ఏమిటంటే 4 భాషల్లో కూడా ఈ చిత్రం భారీ విజయం సాధించడం విశేషం. ఇక ఈ చిత్రం నుంచి ఆకాశంలో హంసలమై హాయిగా పాట వింటారు. ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ పాట సాహిత్యం దాశరథి, సంగీతం ఘంటసాల.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఆకాశంలో హంసలమై అంటూ ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట తిక్కశంకరయ్య ఈ చిత్రం నుంచి కోవెల ఎరగని దేవుడు పాట వింటారు. పి సుశీల ఘంటసాల గానం చేసిన ఈ పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు. 1968 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయలలిత, కృష్ణకుమారి ప్రధాన పాత్రల్లో నటించారు. డి యోగానంద్ దర్శకత్వం వహించారు. మరి పాట వినండి.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: నిండు సంసారం చిత్ర నుంచి చక్కని పాట విన్నారు కదా. తర్వాత పాట సిఎస్ రావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, దేవిక, కృష్ణ, జయలలిత ప్రధాన తారాగణంగా 1968 విడుదలైన చిత్రం నిలువు దోపిడి. ఈ చిత్రం నుంచి లోకం ఇది లోకం పాట వింటారు. దాసరథి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. పి సుశీల గానం చేసిన ఈ పాటను విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

101.4. ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిని, హాబీలు మాత్రం చాలానే ఉన్నాయి. దేశ సంస్కృతిని, ధర్మాన్ని ప్రచారం చేయడానికి కళలే సాధనాలని నమ్మారట. అందుకు నృత్యాన్ని అయితే ప్రధానంగా చేసుకున్నారు డాక్టర్ ప్రియాంక. నాట్యం అంటే కేవలం సంగీతానికి అనుగుణంగా శరీరాన్ని కదపడం కాదండి, శివుడికి మన మనస్సును నివేదించడం అని అంటారట ప్రియాంక. ఈమెది హైదరాబాద్. చిన్నప్పటి నుంచే చదువు మరియు నాట్యంపై సమాన శ్రద్ధ చూపించేవారు. ఈమె పెయింటర్ మరియు రచయిత కూడా. ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆఫ్ శివతత్వ ఇన్ కూచిపూడి డాన్స్ అనే అంశంపై పరిశోధన చేసి తాజాగా డాక్టరేట్ ని కూడా అందుకున్నారండి. విద్యార్థి దశ నుండి ఎన్నో ప్రదర్శనలిచ్చి బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఏకం అర్ధనారీశ్వరం, ఏకం కృష్ణ, ఏకం చతుర్ముఖం వంటివి ప్రదర్శించి మన్నలను కూడా అందుకున్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో కూడా నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. గవర్నర్తో సహా చాలా ప్రముఖులతో ప్రశంసలు కూడా అందుకున్నారు. తన నృత్యాలు ధర్మాన్ని ప్రతిబింబించడం, భారత సంస్కృతిని వివరించడం పైనే కేంద్రీకరించి ఉంటాయట. వీటి ద్వారా విదేశీయులకు భారత నృత్య కళల గొప్పదనాన్ని తెలియజేస్తూ ఉంటారు. సికింద్రాబాద్ లో శ్రీహరిణ్మయి నృత్యాలయాన్ని కూడా ప్రారంభించారు. గురువుగారు కూడా అయ్యారు. బేసిక్స్ నుంచి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు వరకు అందిస్తున్నారు. ఆమె విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్, విదేశాల్లో కూడా ఉన్నారు. ప్రపంచానికి భారతీయ సంస్కృతిని తెలియజేయడమే నా లక్ష్యం. భవిష్యత్తులోనూ నా దృష్టి అంతా కూచిపూడి మీదే ఉంటుంది. నా దృష్టిలో నాట్య సాధన, భక్తి రెండు వేర్వేరు కాదండి. అందుకే నాట్యంతో అందరికీ ధర్మ విషయాలను తేల్చేయాలని అనుకుంటున్నారంట ప్రియాంక. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్లలోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ప్రతిదీ రసాయన రహితంగా ఉండాలని కోరుకునే వారికైతే కొదవే లేదండి. అందుకే ఇప్పుడు అందరికీ ఎంపిక ఆర్గానిక్ వస్తువులే అయ్యాయి. అయితే మనం కొంటున్నవి నిజంగా ఆర్గానికేనా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది వినండి. ఫుడ్ ఐటమ్ మీద ఉన్న బార్ కోడ్ ని స్కాన్ చేస్తే అది ఆర్గానిక్గా కాదా అని చెబుతుందట ట్రూత్ ఇన్ అప్లికేషన్. మనం తినే చిప్స్ నుంచి ఇంట్లో వాడే టూత్ బ్రష్ వరకు ప్రతి దానికి రేటింగ్ ఇస్తుందట. ఒకవేళ అది ఆర్గానిక్ అయితే దాని లాభాలు చెప్తుందట. లేదా అది ఇనార్గానిక్ అయితే శరీరానికి హాని చేసే పదార్థాలు ఏమేమి ఉన్నాయో, అవి ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చెబుతుందట. అంతేకాదు మంచి పోషకాలున్న ఆహారాన్ని కూడా సిఫార్సు చేస్తుంది. ఇదే కాదండి, ఫుడ్ స్కాన్ జీనియస్, ఫ్యాక్ట్ స్కాన్, ఎంపవరింగ్ కన్స్యూమర్, ట్రస్ట్ ఫైల్ లాంటి ఎన్నో అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఈ విషయంలో పరధ్యానం తగదు కదా. కాబట్టి కొన్నది సరైనవైనా కాదా అని సందేహం వస్తే వీటినైతే ప్రయత్నించండి. ఓకే లిజనర్స్, మరి మన పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అద్భుతమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరి మన పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసినవైతే బాస్మతి అన్నం, మిరియాల పొడి, మొక్కచున్న గింజలు, నెయ్యి, అజినోమోటో, ఉప్పు, సోయా సాస్ మరియు జీలకర్ర. ఓకే అండి, మరి కావలసినవైతే తెలుసుకున్నాం కదండి. ఇక తయారు చేసే విధానం అయితే వినేద్దాం. నాన్ స్టిక్ ప్యాన్లో నెయ్యి వేసి అది కరగగానే జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మొక్కజొన్న గింజలు, మిరియాల పొడి, అజినోమోటో, ఉప్పు, సోయా సాస్ వేసి 2 నిమిషాలు అయితే వేయించాలండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి అన్నం లేదా మామూలు అన్నం వేసి బాగా కలిపి ఉడికించాలి. అంతేనండి, మన పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, ఈరోజు మనం చాలా మంచి విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటే స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

చేశానండి. మరి అదేంటో తెలుసుకుందామా? ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహారం గురించి మాట్లాడదామని వచ్చానండి. అదేంటో చూసేద్దాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, అవసరమైన శక్తిని పుంజుకోవాలన్నా పోషక విలువలు కలిగిన సమతుల ఆహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి. చాలామంది పోషకాహారం తీసుకున్నప్పటికీ ఎంత మొత్తంలో తీసుకోవాలన్న అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో అడ్డు అదుపు లేని భోజన అలవాట్లు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అవసరానికి మించి తినే తిండి అనర్థాలకు కారణమవుతుంది. చాలా మందికి ఖాళీగా ఉంటే చాలు, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. దీంతో నిజానికి ఆకలి కాకుండా శరీరం కోరుకున్న ఆహారం తింటూనే ఉంటారు. ఇది లేని కొన్ని సమస్యలకు సృష్టిస్తుంది. అసలు మనం తినాలా వద్దా అనే విషయాన్ని కూడా మన శరీరమే చెప్తుందండి. ఆకలి అయినప్పుడు, ఆహారం అవసరం లేనప్పుడు కూడా శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. దీనికి రెండు రకాల హార్మోన్లు కారణమవుతాయి. మొదటిది గ్రెలిన్ హార్మోన్. ఇది ఆకలిని సూచిస్తుంది. లెప్టిన్ కడుపు నిండిందని చెప్తుంది. దీన్ని ప్రకారమే ఆహారం తీసుకోవాలి. చాలా మంది టీవీ మొబైల్ చూస్తూ ఉంటారు. దీంతో తినే ఆహారంపై అదుపే ఉండదు. కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల అధికంగా తింటూ ఉంటారు. ఫ్రెండ్స్తో పార్టీల సమయంలో ప్లేట్లను ఖాళీ చేయకపోతే ఏమనుకుంటారోనని ఆహారం మొత్తాన్ని తినేస్తూ ఉంటారు. ఇంకొందరు పని మీద ఏదో ఒక స్నాక్స్ను లాగిచ్చేస్తూ ఉంటారు. దీంతో శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623725.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సాధారణంగా మన కాలిపొట్ట 75 మిల్లీమీటర్లు ఉంటుందట. ఇది 950 మిల్లీలీటర్ల పదార్థాలని ఇముడ్చుకోగలదు. ఒకేసారి ఎక్కువ తింటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మీరు తిన్న తర్వాత కూడా ఆహ్లాదంగా ఉండాలి, కానీ అలసటగా ఉన్నారంటే మీరు ఆ రోజు ఎక్కువగా లాగించేశారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హై ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి తిరిగి తగ్గుతాయి. దీనివల్ల అలసట, చికాకు కలుగుతూ ఉంటాయి. ఆహారానికి నిద్రలేమికి సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. నిద్ర తక్కువగా పోయేవారిలో 60% మందికి రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటు ఉందని తేలింది. జీర్ణాశయ సమస్య వల్ల అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటికి అధికంగా తినడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారనేది కాదు, ఎంత ఖర్చు చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మిగిలిన క్యాలరీలన్నీ శరీరంలో కొవ్వుగా పోగుపడతా ఉంటాయి. ఇది అధిక బరువుకు ప్రధాన కారణమవుతుంది. అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువవుతుందని తేలింది. అవసరం లేకుండా తినేవారిలో గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు మందగొడిగా మారుతాయట. మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు డోపమైన్ విడుదలవుతుందండి. ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది, కానీ శరీరంపై మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుందని తెలుస్తోంది. అధికంగా తింటే శరీరంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం పడుతుంది. దీంతో టైప్2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందండి. జీర్ణం చేసే ఎంజైమ్లు ఆహారం వాసనతో పనిచేస్తాయి. ఆకలి కాకుండా తినడం వల్ల మెదడు జీర్ణ ప్రక్రియలను సూచించడం మందగిస్తుంది. ఇది భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటుందట. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఎంత తింటున్నామో మాత్రమే కాదండి, ఎలా తింటున్నామనేది కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది. కొంతమందికి త్వర త్వరగా తినాలనే అలవాటు ఉంటుంది, ఇంకొందరు ఎవరో తరుముతున్నట్లే తినేస్తారు. కాఫీలు, టీలను అలాగే తాగేస్తూ ఉంటారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందనుకుంటారు, కానీ జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. వేగంగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందట. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. గాబరాగా తినటం మనసు పైన ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళన పెరుగుతుందని తేలింది. సరిగా నమలకుండా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా ఇదే ప్రధాన కారణం. మరి వీటన్నింటినీ ఎలా మనం తప్పించుకోవాలో చూద్దాం. ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. బాగుంది కదా అని ఎక్కువగా తినటం, తొందరగా తినటం రెండూ మంచిది కాదు. భోజనంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు పీచు పదార్థాలు కూడా సమపాళ్లలో ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల తక్కువ తింటాం, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారనే అధ్యయనాల్లో తేలింది. అలాగే ఆహారం తినే సమయంలో కొంతమంది కూల్ డ్రింక్లు కూడా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల తినే మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. తక్షణం ఈ అలవాటును మానుకోవాలి. భోజనాన్ని సలాడ్లు, కూరగాయలతో ప్రారంభిస్తే తినే మోతాదు తగ్గుతుంది. భోజనంలో పావు వంతు పిండి వంటలు, మిగతా సగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే పోషకాలన్నీ సమతూలంగా ఉంటాయి. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీతా.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థ

0: పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్ళు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలన్నీ జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో
3: ఎడమవైపున కోటింగ్ వేయని

0: విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.

0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి. షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బుండి రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

colonoscopy, double balloon endoscopy, pediatric endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్

సంజీవ్ చిక్కం ఎండి హోబియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: దోస్తాడే.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

చట ఆ విషయాలకు వస్తే బ్యూటీ కేర్ దీని గురించి మనందరికి తెలుసు. మరి బూట్ కేర్ అట, ఇది కాస్త కొత్తగా ఉంది కదూ. బ్యూటీ కేర్ మన అందాన్ని రక్షిస్తే బూట్ కేర్ విలువైన బూట్లను కాపాడుతుంది. దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు బూట్లు అంటే కనీసం రెండో మూడో ఉంటాయి. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక రకం, తెల్లారి జాగింగ్కో జిమ్కో వెళ్తున్నప్పుడు మరో రకం, పండగలకి పార్టీలకి ఇంకో రకం. ఇప్పుడు యూత్ ఏది కొనాలన్నా కూడా ముందుగా బ్రాండ్ చూసుకుంటున్నారు కదా. దుస్తులు యాక్సెసరీస్ ఏవైనా ఖరీదు కాస్త ఎక్కువైనా సరే బ్రాండెడ్వే కొంటున్నారు. ఈ జాబితాలో బూట్లు కూడా ఉన్నాయి. ఖరీదైన దుస్తులను వాడిన తర్వాత జాగ్రత్తగా ఉతికేసి బీరువాలో దాచుకుంటాం. మరి ఖరీదైన బూట్ల సంగతి అలా అస్సలు కాదు. ఎంత ఖరీదు పెట్టి కొనుక్కున్నవైనా కూడా చెప్పుల స్టాండ్లో ఉండాల్సిందే కదా. అలాగని వాటిపై దుమ్ము ధూళి పడుతున్నా చూస్తూ ఊరుకోలేం. అప్పుడప్పుడు పాలిష్ చేస్తాం. చిన్న చిన్న రిపేర్లు వచ్చినా బాగు చేస్తామే తప్ప పక్కన పడేయలేం. ఖరీదైన మీ షూస్ మన్నికను మరింత పెంచాలంటే మా దగ్గరికి తీసుకురండి అని అంటున్నారు కొంతమంది స్పా నిర్వాహకులు. అవును, అవి షూ స్పాలు. ముంబై ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పదుల సంఖ్యలో ఇప్పుడు దర్శనమిస్తున్నాయి ఇవి. మరి షూ స్పాస్ గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ KSV రమేష్, MDS, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: వెల్కమ్ బ్యాక్ టు దే సంగతి. మరి నిజానికి షూ లాండ్రీలు మన దేశంలో దాదాపు 7-8 ఏళ్ల కిందటే ప్రవేశించాయి. ముంబైలో కొంతమంది ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు ఈ లాండ్రీలను కార్పొరేట్ స్థాయిలో ప్రారంభించారు. అయితే అవి లాభాల బాట పట్టేసరికి ఇదిగో ఇన్నాళ్లు పట్టింది. ముంబైకి చెందిన సందీప్ 7 ఏళ్ల కిందటే షూ లాండ్రీని ప్రారంభించాడు. ఇప్పుడు అతడి లాండ్రీకే రోజు ఎంతో మంది కార్పొరేట్ ఉద్యోగులు, బడ వ్యాపారులు వస్తున్నారు. నిజానికి మొదట్లో ఈ తరహా లాండ్రీలు ప్రారంభించాలంటే కాస్త నామోషిగానో లేదా ఏదో స్థాయి తక్కువ పనిచేస్తున్నట్టు భావించేవారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా షూ లాండ్రీలకి మంచి గిరాకీ పెరుగుతుండటంతో మన దేశం పైన ఆ ప్రభావం పడింది. ఇప్పుడు ఢిల్లీ, నోయిడా, ముంబై వంటి ప్రాంతాల్లో షూ స్పాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఓకే లిజనర్స్, మరి షూ స్పాల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగుడు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. మరి ఎంత గొప్ప షూ అయినా క్లీన్ చేయడం అంటే పాలిష్ పట్టడమే కదా. ఈ స్పాల్లో ఏం చేస్తారు అనే కదా అనుమానం. ఈ షూ స్పాలలో ఒక బూటుని 10 దశల్లో శుభ్రపరుస్తారు. దుమ్ము ధూళిని తుడిచేస్తారు. అక్కడక్కడ కుట్లు ఉడటం, లేస్ పాడైపోవటం, చిన్న చిన్న ముక్కలు ఉడితే వాటి స్థానంలో పేస్టింగ్ చేయటం, ఇలా వివిధ దశలుంటాయి. మనమిచ్చే బూటును బట్టి దాని చికిత్స ఉంటుంది. ఉదాహరణకి ఓ ట్రెక్కింగ్ షూని స్పాకి తీసుకెళ్లామనుకోండి, పని చాలా ఎక్కువే ఉంటుంది. మామూలు షూస్తో పోల్చితే వాటిపై క్రిములు ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో తిరిగొస్తాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుడి ఉంటాయి. అదే రోజువారి వ్యాయామానికి వేసుకెళ్లే బూట్లను నెలకోసారి స్పాకిస్తే సరిపోతుంది. ఇక ఖరీదు విషయానికొస్తే ఒక షూని ఒకసారి స్పాకి తీసుకెళ్తే కనీసం 150 నుంచి గరిష్టంగా 500 రూపాయల వరకు బిల్ అవుతుంది. ప్రెడా, లూయిస్ విటన్, జెగ్నా ఇలాంటి ఖరీదైన బూట్లనుకోండి, స్పా బిల్లు ఇంకాస్త పెరుగుతుంది. అందరూ అనుకున్నట్టు బూట్లకి పాలిష్ వేసినంత మాత్రాన శుభ్రం కాదు. వాటిపై ఫంగస్ చేరి ఉంటుంది. అది మనకు కనిపించకపోవచ్చు గాని దాని ప్రభావం మన ఆరోగ్యంపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ పనిని నిపుణులకు అప్పగించేయటం మంచిది. వాళ్ళు అందిస్తున్న సేవలతో పోల్చుకుంటే బిల్లు అస్సలు ఎక్కువేం కాదు అంటారు ముంబైకి చెందిన యోగేష్. 1000 రూపాయలు ఖరీదు పెట్టి కొనుక్కున్న బూట్లను అప్పుడప్పుడు

ఇప్పుడు స్పాలకి తీసుకెళ్లటం పెద్ద భారమేం కాదు కూడా. పైగా వాటి మన్నిక కూడా బాగా పెరుగుతుంది అని చెబుతాడు ఢిల్లీకి చెందిన రాజేష్ యాదవ్. ముంబైలోని షూ లాండ్రీ, రీబూట్, నోయిడాలోని షూ స్పా, ఢిల్లీకి బూట్ కేర్, ఇలా వివిధ రకాల పేర్లతో పాదరక్షలకు రక్షణ కల్పిస్తున్నాయి. వీటిలో పనిచేసేవారు కూడా నిపుణులే. ఇదో కొత్త ఉపాధి మార్గంగా మార్పొందుతుంది. ఓకే లిసనర్స్, మరి ఇదండి ఈ రోజు అది సంగతి కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హలో లిజినర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లో మాస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికైతే నేను మీ ఆజే భవ్యని వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు.

0: లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
3: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నరేంద్రారెడ్డి గారు?
4: బాగున్నాను మేడం.
3: మరి ఈరోజు అయితే ఒక మంచి పొడుపు కథతో వచ్చాను, అడగమంటారా?
4: అడగండి మేడం.
3: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందట, మరి ఏమై ఉంటుంది?
4: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందంట మేడం?
3: అవునండి.
4: అంటే ముందైతే నోరు లేని పిట్ట 9 ఏళ్ళు పోతుందని జాబు జవాబు అంటా ఉండ్రి. మీరు కొంచెం వెరైటీగా చెప్తున్నారు మేడం.
3: అవునా?
4: అవును మేడం.
3: మరి ఆలోచించండి.
4: ఆలోచించి మళ్ళీ చెప్తాను మేడం. ఇప్పుడైతే నాకు భైరవ దీపం సినిమా నుంచి.
3: ఏ మూవీ అండి?
4: భైరవ దీపం.
3: ఆ చిత్రం నుండి
4: ఎంత ఎంత వింత మోహము అనే పాట కావాలి మేడం.
3: ఓకే అండి. మరి మన బిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
4: ఏముంది మేడం, బిజినెస్ అంటే అందరూ మంచిగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
3: ఓకే అండి.
4: అంటే మేడం ఒకరికొకరు అంకిత భావంతో పనిచేసుకొని ఒకరి మీద ఒకరు ఏదన్నా చెప్పుకోకుండా అందరూ కలిసి ఉంటే చాలా మంచిది మేడం.
3: చాలా చక్కగా చెప్పారండి. లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వెంకటరమణ.
0: వెంకటరమణ, ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఏంటండి? అవునండి, చాలా బాగున్నాం. మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: లేదమ్మా, ఇప్పుడే చేశాను.
0: సరే, మరి అడగనా?
1: అడగమ్మా.
0: నోరు లేని పిట్ట తోకతోని నీళ్లు తాగిందట, మరి ఆన్సర్ ఏమై ఉంటుంది?
1: అమ్మా,

0: హలో
1: లాస్ట్ చెప్తారు కదమ్మా.
0: సరే, కష్టంగా ఉందా? కష్టంగా ఉందండి.
1: కష్టంగా అంటే ఉత్తరం అనుకుంటున్నాను.
0: అవునంటారా? సరే, మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ చెప్తాను. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు స్వాతిముత్యం మంచి ఏదైనా మంచి సాంగ్.
0: స్వాతిముత్యం చిత్రం నుండా ఏదైనా పాట చెప్తారా? స్వాతిముత్యం చిత్రం నుండి ఏం పాట వేయమంటారు?
1: ఏదైనా
0: పర్వాలేదమ్మా. మరి లిజినెస్ తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి హాయ్.
0: ఓకే అండి, లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మాట్లాడుతున్నాను మేడం.
0: భాష గారు, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు భాష గారు?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం ఒకసారి.
0: చెప్పనా? నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందట.
1: అవును మేడం.
0: మరి దీనికి ఆన్సర్ ఏమైంటుంది అంటారు?
1: సూపర్ మేడం, మీరు సూపర్. హ్యాట్సాప్ మేడం, మంచి మంచి పొడుపు కథలు చెప్పి మా యొక్క మేధాస్ఫూర్తికి
0: చాలా పెడుతున్నాను.
1: ధన్యవాదాలు మేడం. అది ఏంటంటే,

0: దీపం మేడం.
1: అవునంటారా? ఏ ఎందుకని?
0: అంతే మేడం, ఖచ్చితంగా మీరే. మీరు మీరు చెప్పంగానే టక్కని ఏదో అలా వచ్చేసింది.
1: అవునా? సరే, మరి మీరు ఇంత కరెక్ట్గా, అదే ఇంత త్వరగా కరెక్ట్గా మీరు అనుకుంటున్నారు కదా ఆన్సర్. మరి నేను ఇంకో క్వశ్చన్ అడగమంటారా?
0: చూద్దాం. అడగండి మేడం.
1: కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులట, ఏమై ఉంటుంది?
0: అది బోలెడు దుస్తులు, కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు అన్నారు కదా.
1: అవును.
0: సరే నేను చెప్తున్నాను, నేను అనుకున్నది చెప్తున్నాను మేడం. నేనేది గర్వంగా ఫీల్ అవటం లేదు. ఇది
1: చెప్పండి
0: మేడం. అది మొక్కజొన్న కంకి మేడం.
1: అవునంటారా?
0: ఏమో అవునంటారు కాదంటారు, అది మీ ఇష్టం కదా. నాదే ఉంది.
1: సరే మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ చెప్పండి.
0: దాన్ని రైటో రాంగో చెప్పడం మీ వంతు.
1: అవును. సరే సరే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు
0: మేడం? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు దసరా పండుగ నవరాత్రులు శుభాకాంక్షలు మా విష్ణు ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, అలాగే విష్ణు ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికి, విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలు అందరికి దసరా నవరాత్రులు నాలుగో రోజు శుభాకాంక్షలు మేడం.
1: మీకు అండి
0: ధన్యవాదాలు మేడం. అలాగే పెద్ద కొడుకు సినిమాలో నుంచి,
1: ఆ చిత్రం నుండి
0: ఈనాడే దసరా పండుగ, ఆ పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి. మరి మన లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
0: ఏమని మేడం, అందరూ చక్కగా. ఇప్పుడు కొద్దిగా వాతావరణం దేవుడి దయ వల్ల వాతావరణం మొన్న దాకా ఎర్రటి ఎండలు కాసాయి, మళ్ళీ దేవుడి దయ వల్ల అలాగే వాతావరణం కొద్దిగా మార్పులు వచ్చి చల్లగా ఉంది. అందరూ ఇలా ఈ చల్లగా ఊరట పోండి, మంచిగా దసరా నవరాత్రుల్లో పాల్గొని అందరూ దేవి కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను మేడం.
1: ఓకే అండి. లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. మీరు చెప్పిన రెండో ప్రశ్నకు సమాధానం వచ్చి ఉల్లిపాయ మేడం.
0: అవునంటారా?
1: అవును మేడం.
0: లాస్ట్ లో కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను.
1: ఓకే మేడం.
0: ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. మేము ఎక్కండి మేడం వాతావరణం మీ భీమవరంలో.
0: ఇక్కడ పర్లేదండి, ఇప్పుడిప్పుడే కొంచెం చల్లగా ఉంటుంది.
1: ఈ రోజే మేడం చల్లగా చల్లవారి నుంచి కొంచెం చల్లగా ఉంది మేడం వాతావరణం. ఒక్కొక్క చినుకు పడింది మధ్యాహ్నం, మళ్ళీ ఏం పర్లేదు మేడం. వాతావరణం అయితే బాగా పూర్తిగా చల్లగా మారింది మేడం. మీకు వర్షం పడుతుంది మేడం?
0: లేదండి, వర్షం ఏం పడట్లేదు, కొంచెం వాతావరణం చల్లగా ఉంది అంతే.
1: సరే మేడం. ఓకే మేడం, బై మేడం.
0: మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పాట వద్దులేండి మేడం, వేరే కాల్ తీసుకోండి మేడం.
0: ఓకే అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కాల్ అయితే తీసేసుకుందాం. హలో అండి.
2: బగ్గెచిట్టు తల్లి నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను.
2: అదే నేను అనుకుంటున్నాను, మీరు అంటున్నారు. మీరు ఉన్నప్పుడు నాకు లైన్ కలవట్లేదు, చాలా బాధపడుతున్నాను.
0: అయ్యయ్యో, అందుకే ఈసారి వచ్చేసినట్టుంది కాల్ ఎమ్మటే.
2: నేను బొంగుబుద్ధి పెట్టుకున్నాను, నేను అడిగాను.
0: అయ్యా, మరి ఈరోజు పొడుపు కదా అడిగాను, విన్నారా?
2: అది నిన్న రెండు మూడు రోజులు తేడాలో ఎలా ఎంత ముందు మీరు వచ్చినప్పుడు తేడా గుర్తులేదు కానీ ఈ మధ్య అడిగారు రా బంగారు తల్లి చిట్టు తల్లి.
0: అవునా?
2: దీపం అనేది తర్వాత అడిగేకొచ్చి ఉల్లిపాయ అండి. అది ఉల్లిపాయ.
0: అవునా? సరే, మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
2: ఉల్లిపాయ రెండో ఆన్సర్ ఏమో ఉల్లిపాయ, మొదటి ఆన్సర్ దీపం.
0: ఓకే ఓకే. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? వినపడుతుంది త్రిమూర్తులు గారు.
2: ఓకే అమ్మా, అయితే ఈవేళ నేను శోభా హీరో శోభారాజు గారు పుట్టినరోజండి ఈవేళ. శోభారాజు గారు అయితే ఉంది కదా మీకు
0: తెలుసండి,
2: అదే ఆర్య సినిమాలో అదే పాత్రలు గట్రా చేశారు కదా. నేను శోభారాజు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడుతున్నాను తల్లి ముందుగా.
0: ఓకే అండి.
2: అదే విధంగా ఈవేళ అక్టోబర్ 14 ఏంటంటే ప్రముఖ గీత రచయితలు జాలాది రాజారావు గారు వర్ధంతి ఉందండి. జాలాది రాజారావు గారు అంటే పుణ్య భూమి నా దేశం నమో నా భామి, జాతీయ అవార్డు కూడా పొందారు ఆ పాటలో, మేజర్ చంద్రగా సినిమాలో పాట ఆ పాటకి. వారి వర్ధంతి ఉంది. అదే విధంగా చాలా పాటలు రాశారు వారు. ఇప్పుడు నేను చెప్పబోయే సాయి శ్రీహర్షి గారు కూడా చాలా పాటలు రాశారు. ముఖ్యంగా మీకు వెళ్ళడం అవ్వాలంటే పెద్దరాయుడు సినిమాలో కదిలే ఆ పాట రాత్రి సాయి శ్రీహర్షి గారు వర్ధంతి కూడా ఇవ్వాలండి.
0: అవునా?
2: వారిద్దరికి నివాళి తెలియపరుస్తున్నాను. మన సాయిబా శివపారాజు గారికి హృదయపూర్వక పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
0: ఓకే అండి. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: షో తగ్గి ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మా భవ్య గిడ్డలకి కూడా నేను ఆదరణ తెలియపరుస్తున్నాను అనమాట.
0: చాలా కృతజ్ఞతలు అండి. చెప్పండి.
2: చందమామ చిత్రంలో, చందమామ చిత్రంలో

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాం మేడం.
0: చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. మరి ఈరోజు పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందట, మరి ఏమై ఉంటుంది?
1: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందా?
0: అవునండి.
1: విన్నాను కానీ ఐడియా రావడం లేదే.
0: అవునా? మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? శివరామరాజు వినిపించారా మేడం?
0: లేదండి.
1: ఆ శివరామరాజు మూవీ నుంచి ఈరోజు మన దేవి శరణ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కుష్మాండదేవి అవతారంలో మన అందరికి దర్శనం ఇచ్చారు మేడం. ఆ అమ్మవారి కృపా కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శివరామరాజు మూవీ నుంచి అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపవమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మ అనే పాట వినిపించండి మేడం.
0: చక్కగా పాడారండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.
1: ఈ పాట మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మరియు మన విజయ మేడం గారి కోసం, ప్రసాద్ సార్ కోసం నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ ఈ పాట వినిపించండి మేడం. అందరికి బాయ్ మేడం.
0: ఓకే అండి. లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం గారు. నమస్తే.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎలా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: చెప్పండి మేడం గారు.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నాను దీపం మేడం గారు.
0: అవునంటారా? మరి ఇంకో ప్రశ్న అడిగాను, అది విన్నారా?
1: అది విన్నది మేడం గారు, చెప్పండి. సరే,
0: కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులట.
1: ఉల్లిపాయ.
0: అవునా? ఎలా అండి ఇంత త్వరగా వేగంగా అసలు చిటికలా చెప్పేస్తున్నారు?
1: అంటే రెండో, అంటే క్వశ్చన్ వినలేదు కానీ ఆన్సర్ విన్నాను చెప్పేటప్పుడు.
0: అవునా?
1: ఫస్ట్ మాత్రం వినలేదు, ఇప్పుడు విన్నాను.
0: ఓకే ఓకే. మరి ఈరోజు చెప్పండి.
1: అతడు సినిమాలో నీతో చెప్పన సాంగ్ ఏమండి?
0: ఓకే అండి. మరి మన బిజినెస్ తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: లేదు మేడం గారు, హాయ్ చెప్తాను. మా అన్నయ్య గారు బండారు తిమ్మతుల గుప్తా గారు, అక్క నాగలక్ష్మి గారు, పాలెం పోలయ్య గారు, మాణిక్యాలరావు గారు, నాగేశ్వరరావు గారు, పెద్ద హాయ్ అండి.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ.
0: మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఐఎస్పేట మండలం చెంగుళూరు పనిచి మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నా మేడం.
0: మరి దానికి జవాబు ఏమనుకుంటున్నారు?
1: దీపం అనుకుంటున్నాను మేడం.
0: అవునా? మరి ఇంకో ప్రశ్న కూడా అడిగాను, అది విన్నారా?
1: అది విన్నాను మేడం. అది ఎర్రగడ్డ అనుకుంటున్నాను మేడం.
0: ఆహా, నేను మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సిరిసిరి మువ్వ సినిమాలో జిమ్మంది నాదం అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి మన లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రులు బండారు తిమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బుచ్చి తపలా మస్తాన్ బాయ్ గారికి, మా బామర్ది సోమనాథ్ జనార్దన్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్స్ మేడం.
0: శంకరయ్య గారు మిత్రులందరికీ డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం, మాది మొండ్రాయ్ గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మేడం ఇవాళ మా కొడుకు బిడ్డది పుట్టినరోజు మేడం, 2వ సంవత్సరం.
0: మహిరా
1: పుట్టినరోజు ఉంది మేడం ఇలా.
0: ఓకే అండి,
1: ఒక పాట అండి పుట్టినరోజు.
0: అవునా, మేమేమంటారా?
1: మీరే అండి.
0: మరి ఈరోజు పొడుపు కథలు అడిగాను, విన్నారా?
1: వినలే మేడం.
0: అవునా, మరి అడగమంటారా? మహిరాకి పుట్టినరోజుల శుభాకాంక్షలు చెప్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేసాం కదండి. మరి మన కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు నుంచి మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగున్నారు చెప్పండి.
0: మరి ఈరోజు రెండు పొడుపు కథలు అడిగాను, విన్నారా?
1: చెప్పండి ఒకసారి.
0: అవునా? నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగిందట, మరి ఏమై ఉంటుంది?
1: అది దీపం. నెట్లో దీపం చూపిస్తుంది అండి.
0: చూసేసారా?
1: నెట్లో కొట్టానండి, దీపం చూపించింది. ఇంకోటి ఏంటండి?
0: కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులట.
1: అది నెట్లో కొట్టండి, ఉల్లిపాయ చూపిస్తుందండి. రెండు నెట్లో కొట్టేశామండి.
0: అవునా? మీరు ఆలోచించలేదా?
1: ఆలోచిస్తానండి. ఆలోచించి మన వాళ్ళు ఆన్సర్లు గబగబా చెప్పేస్తున్నారు కదా, ఏంటంటే నెట్లో కొడతాయి ఆన్సర్లు.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అనంతపురం మూవీ నుంచి అండి, కొంటే చూపుతో అన్న సాంగ్ కావాలండి.
0: ఓకే అండి. మరి మన లిజినెస్ తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పుల్లారావు గారికి, అలాగే పవన్ గారికి, ఉమా మహేశ్వరి గారికి, స్పెషల్ స్పెషల్ గా మీకు. ఓకే అండి.
0: ఓకే అండి. మీ మిత్రులందరికి డెడికేట్ చేస్తే ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. లిజనర్స్, మరి ఈ రోజు అడిగిన క్వశ్చన్స్కి అయితే చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారండి. ఫస్ట్ దానికైతే దీపం కరెక్ట్ అండి, అండ్ ఇంకా సెకండ్ అయితే ఉల్లిపాయ. మరి ఈ రోజు లైవ్ లో అయితే మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేసాం కదా. మరి రేపు ప్రసారం అయ్యే మాస్త టైంపాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

ఆదిజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా?

0: FM 90.4.
1: Good evening, listeners. Welcome to Tollywood Talkies. విశ్వనాథన్ సైన్స్ బెత్లహేమ్ కుటుంబ యూనిట్ చిత్రాలతో వరుస విజయాలందుకుని జోరు మీద ఉన్నారు నటి మమితా బైజు. ఇప్పుడు ఆమె ఓ భారీ పానిండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలిసింది. కాంతార ఫ్రాంచైజ్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి జయ హనుమాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విజయవంతమైన హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మూవీ టీం మమితను రంగులోకి దించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ చిత్ర సెట్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మూవీ టూమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది. రామాయణంతో ముడిపడిన సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. లిజనర్స్, మరి ఇప్పుడు మరో కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. భాషరాక నృత్య ప్రదర్శనలో అవమానానికి గురైన ఓ తండ్రి ఎప్పటికైనా తన కొడుకు గణేష్ గొప్ప డాన్స్ మాస్టర్ అవ్వాలని కోరుకుంటాడు. కానీ ఆ కోరిక తీరకుండానే మరణిస్తాడు. దాంతో ఆయన కుటుంబం తిండికి కూడా నోచుకోలేనంత పేదరికాన్ని అనుభవిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో గణేష్ బతుకు తెరువు కోసం ఏం చేశాడు? ఇది తెలియాలంటే గణేష్ డస్ట్ టు స్టార్ డస్ట్ చిత్రం చూడాల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయన నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఇన్స్టాలో పంచుకున్నారు ఆచార్య. ప్రతి ఒక్కరూ కలర్ కంటారు, కానీ కష్టపడి పనిచేసే వారే దాన్ని సాకారం చేసుకోగలరు అనే వ్యాఖ్యతో విడుదలైన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో శివాంశు సోని, అలోక్ షా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 11న రానుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. రాజకీయం, కుట్ర, కుతంత్రాలతో కూడిన ఓ కథ. పద్మవ్యూహాన్ని తలపించేలా ఎన్నో చిక్కుముళ్ళున్న ఓ నేర పరిశోధన కథ. భార్య ప్రేమ కోసం తప్పిస్తున్న ఓ భర్త కథ. కుటుంబం కోసం బయటకొచ్చిన మరొక అమ్మాయి కథ. ఇది ఇన్ని కథల్ని ఇడిముచ్చుకున్న ఓ సినిమానే తులాభారం. నవరవితేజము అంటూ హీరో రవితేజ కొత్తగా ఆవిష్కరించనున్న ఈ సినిమాని వివేక్ కాత్రేయ తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్, అనశ్వర రాజన్, జేడి చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రధారులు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లక్ష్మణ్, శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది ఈ చిత్రం. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి స్క్రిప్ట్ ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీ విష్ణు క్లాప్నివ్వగా చందు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు శివ నిర్వాణ, బాబీ గౌరవ్ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, శైలేష్ కొలను, విశ్వక్, హసిద్ గోలి తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ సినిమా పేరుతో కూడిన ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ఈ వేడుకలో మై హోమ్ రామ్ విడుదల చేశారు. సినిమా కథా ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేసింది ఈ డాక్యుమెంటరీ. లిజనర్స్, మరి రవితేజ కొత్త మూవీ గురించి తెలుసుకున్నాం కదండి, మరి ఇంకో కొత్త వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ సిరీస్ కి శ్రీకారం చుట్టింది. ట్రయల్ అండ్ ఎర్రర్ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ కి రాజేష్ సెల్వా డైరెక్షన్ వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరినీ అలరించే ఓ థ్రిల్లింగ్ కథతో రూపొందుతున్న సిరీస్ ఇది. సత్యదేవ్ ఇందులో సవాల్తో కూడిన పాత్రను పోషిస్తున్నారు. రమ్యకృష్ణ పాత్ర ఈ కథకి కీలకం కానుంది. ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది అని దర్శక నిర్మాతలు తెలిపారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఉద్యోగం వచ్చాకే పెళ్లి. నేను వంట చేస్తే నువ్వు గిన్నెలు కడగాలి, నా జీతం నా ఇష్టం. తను మనసుపడిన అబ్బాయికి పెళ్లికి ముందు ఓ అమ్మాయి పెట్టిన షరతులు ఇవి. మరి అందుకు ఆ అబ్బాయి ఒప్పుకున్నాడా, వీళ్ళ పెళ్లి జరిగిందా తదితర విషయాలు తెలియాలంటే క్రేజీ కళ్యాణం చూడాల్సిందే. నరేష్ వికే, అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ వడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ఇది. భద్రప్ప గాజుల డైరెక్టర్, భూసం జగన్మోహన్ రెడ్డి ప్రొడ్యూసర్. ఈ చిత్రం 16th ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్ను విడుదల చేశారు. పెళ్లి సందడి నేపథ్యంలో ఆద్యంతం సందడిగా సాగింది ఈ ట్రైలర్. తన కూతుళ్లకు మంచి భర్తను తీసుకురావాలని తపించిన ఓ తండ్రి తమ మనసు పడిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతి చుట్టూ తిరిగే కథ అని ట్రైలర్ చాటుకుంటోంది. హైదరాబాద్లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు సినీ ప్రముఖులు దిల్ రాజు, బన్నీవాస్, నందిని రెడ్డి తదితరులు హాజరయ్యారు. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం పాల్గొంది. లిజనర్స్, మరి ఇంకో కొత్త మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ప్రియులందరూ దృష్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న రామాయణం చిత్రం మీదే ఉంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. ఇందులో రాముని పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణుడిగా హీరో యష్ నటిస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. దీన్ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన, తేదీని ఇంకా ఖరారు చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 5th థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది మూవీ టీమ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో కొత్త పోస్టర్ను పంచుకుంది. 2 భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని యష్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే సౌమ్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు తీన్మార్. ఈవల్ట్ తీన్మార్ ప్రోగ్రామ్ లో మీ ముందుకి మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. ఓకే లిజనర్స్, ఇవాళ మన తీన్మార్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి భరత్ గారి దర్శకత్వం వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ నుంచి నేహా గారు ఆలపించిన గిరగిర అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రెహమాన్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అలీ గారి దర్శకత్వం వహించిన రాక్ స్టార్ మూవీ నుంచి మోహిత్ గారు ఆలపించిన తుమ్ హో అన్న సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, నా గ్రిస్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కమల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక మంచి చక్కని పాట తెలివినేశారు కదండి, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. విని ఆనంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు పెయిన్ మచ్చల్ లిజనెస్. మన పెయిన్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి శ్రీనాథ్ గారి దర్శకత్వం వహించిన నేను లోకల్ మూవీ నుంచి దేవిష్టి ప్రసాద్ ఆలపించిన నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక నాని అయితే హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనెస్ మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజన్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తిగినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి అనురాగ్ గారి దర్శకత్వం వహించిన బర్ఫీ మూవీ నుంచి రేఖ గారు ఆలపించిన ఫిర్లే ఆయా దిల్ అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే స్వనానంద్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు

0: దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక మంచి చక్కని పాట వినేశారు కదండి, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: 줌마 킬.
1: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.

అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక వరుణ్ తేజ్ అయితే హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అశోక్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి కరణ్ జోహార్ గారి దర్శకత్వం వహించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ మూవీ నుంచి నీటి మోహన గారు ఆలపించిన ఇష్క్ వాలా లవ్ అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక వరుణ్ ధవన్ అయితే హీరోగా, ఆలియా భట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అన్విత గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసమే బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
2: చక్కని బ్యూటిఫుల్ తమ సౌండ్ లాగా ప్రాబోతుంది. దీన్ని ఆనందించి

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, మరి మన తీర్మాన ప్రోగ్రామ్ లో మంచి మంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. ఇప్పుడు మనం లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నాం. మరి ఆ సాంగ్ వచ్చేసి బుచ్చిబాబు గారి దర్శకత్వం వేయించిన ఉప్పెన మూవీ నుంచి శరత్ గారు ఆలపించిన దగ్ దగ్ దగ్ అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక వైష్ణవ్ తేజ్ అయితే హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, మరి ఇవాళ మన థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ వినేశారు కదండి. తిరిగి రేపు ప్రసారమైన థీమ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవారం.

0: గుణవత్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.